ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 10వ తేదీ శనివారం. సమయం 5:54:05. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన పుస్తకం, శ్రీమతి కోటి విజయగారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు, యాసంగిలో కుసుమ పంటలో చేపట్టవలసిన పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు.

7:15 ఉదయ్ తరంగిణిలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే, నేషనల్ పోస్ట్ డే గురించి కొన్ని వివరాలు. అనంతరం బతుకమ్మ పాట, ఆ తరువాత ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు చికిత్సలో, దీని గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం, శ్రీ ఎం వేణుగోపాల్ బృందం వారి నాదస్వరం, డోలు శ్రీ డి వెంకటేశ్వరులు.

9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో అవును నేను ఒంటరినే, జిఎస్ లక్ష్మిగారి కథానిక. 2:30 బాలానందం, ఇబ్రహీంపురం ZTHS విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం.

5:03 జానపద సంగీత కార్యక్రమం ఒగ్గు కథ రత్నకళ పుష్పలత కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీకూట రాజ్కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. కుసుమ పంట సాగులో మెలకువలు గురించి తాండూర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సి మాణిక్యమణి గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ. నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. 8:03 ఇంగ్లీష్ టాక్స్ ఇన్సైట్స్ వరల్డ్ హెల్త్ డే అండ్ నేషనల్ పోస్ట్ డే వివరాలు. అనంతరం నానా పటేకర్ గారి నివాళి సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ నివాళి అందించువారు శ్రీమతి రాజేశ్వరి కళ్యాణం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈనాటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:00 వస్తోంది. కొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: will take appropriate legal action against anyone found violating the law. Meanwhile, security arrangements have been strengthened across the national capital. The Delhi Metro Rail Corporation DMRC has announced that entry and exit facilities at 45 metro stations will remain closed till 6 this evening for security reasons. The situation will be reviewed by security agencies and further updates will be issued accordingly. Namo Bharat train services between Saraikale Khan and new Ashok Nagar stations in Delhi will remain suspended till 10 p.m. tonight. Prime Minister Narendra Modi has called for greater focus on the health, nutrition and overall development of adolescent girls. The Prime Minister made the remarks while chairing the valedictory section of the new two-day National Departmental Summit on Women and Child Development in New Delhi yesterday. Mr. Modi emphasized the importance of Jan Bhagidari, people's participation, and called for Anganwadi centres to be developed as centres of community participation. He said families living near Anganwadi centres should be encouraged to contribute on special occasions by sharing nutritious food, toys and other locally relevant items for children. Prime Minister Narendra Modi has stressed the need for young people to continuously upgrade their skills and adapt to emerging technologies amid rapid technological advancements. He made these remarks while interacting with members of Team India who participated in the World Skills Competition Shanghai 2026 at his residence in New Delhi yesterday. Congratulating the participants on representing India on the global stage, Mr. Modi urged them to develop skills in line with the requirements of the international market. The ruling Bharatiya Janata Party, BJP, has swept key by-elections in West Bengal and Assam, while the ruling Tamilaga Vetri Karagam, TVK, has won two assembly by-polls in Tamil Nadu. In Puducherry, the ruling All India NR Congress, AINRC, has retained the Tattanchavadi assembly seat. Meanwhile, in Assam, BJP candidate Devashish Sharma won the Nagaon Lok Sabha by-election, defeating his nearest rival, All India United Democratic Front Chief Badruddin Ajmal, by over 1,42,000 votes. Congress candidate Sibomani Bora finished third. In men's cricket, West Indies defeated India by 6 wickets in the second T20 International in Ranchi last night, levelling the 5-match series to 1-1. Chasing a target of 250 runs, West Indies overhauled the score, posting 250 runs for the loss of 4 wickets in 18.3 overs, winning the match with 9 balls to spare. Captain Shai Hope led from the front with a magnificent 102 of 45 balls, while Sherfain Rutherford's 84 of 37 set the chase alight. And that is the end of this news bulletin.
1: Akasavani, Hyderabad Kendram, Bhavana, Pustakam, Srimati Koti Vijayagari Laghu Prasangam Vintaru.
2: Pustakam, Manavuniki Snehitunito Samana. Enno Vishayalu, పుస్తకాల రూపంలో మనకు లభిస్తాయి. అలాంటి విలువైన పుస్తకాలను భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. ముద్రణా యంత్రం లేని రోజుల్లో మన పూర్వీకులు తాళపత్రాల మీద గంటంతో రాసేవారు. వాటిని భద్రపరచటం చాలా కష్టతరం అనిపించేది. ఇప్పటికీ ఈ తాళపత్ర గ్రంథాలను తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు సరస్వతి మహల్లోనూ, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ బాపట్ల జిల్లాలో చీరాల పక్కన ఉన్న వేటపాలెంలోని సారస్వత నికేతనం అనే గ్రంథాలయంలోనూ చూడవచ్చును. జాన్ గూటన్బర్గ్ పుణ్యమాని ముద్రణా యంత్రం కనుగొనబడింది. దాని ద్వారా పుస్తక ప్రచురణకు మనం నోచుకున్నాం. పుస్తకాలను ముద్రించి విడుదల చేసిన తర్వాత వాటిని సాధ్యమైనంత ఎక్కువ కాలం పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కొంతమంది చిన్నారులు పుస్తకాలతో అవసరం తీరాక వాటిని క్రమ పద్ధతిలో ఉంచరు. అలాంటప్పుడు కుటుంబ పెద్దలు వారికి భద్రపరిచే విధానం వివరించి ఆ పుస్తకాల జీవిత కాలాన్ని పెంచేందుకు ప్రయత్నించాలి.

0: కొంతమంది వద్ద పుస్తకాలు మనం చూస్తే అందులో కొన్ని పేజీలు చిరిగిపోయి చదవటానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడి మనసుకు కించింత బాధ చిరకాకు చెప్పిస్తాయి. అలా కాకుండా పుస్తకాలకు గట్టి అట్టలు వేసి పేజీలు వాటి నుండి తొలగించకుండా కుట్టించి ఒక వరుస పద్ధతిలో వాటిని చూడటానికి అందంగా అమర్చి వాటికి తేమ, ధూళి, బూజు, క్రిమికీటకాలు అంటకుండా ఉండేటట్లు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పుస్తకాలు పాడైపోయే ప్రమాదం ఉంది. పుస్తకాలను అరలలో నిలువుగా ఉంచి వాటిని శీర్షికలు మనకు బయటికి కనిపించే విధంగా అమర్చుకోవాలి. అప్పుడప్పుడు గాలి సొక్కేటట్లు, సూర్యరశ్మి తగిలేటట్లు చర్యలు తీసుకోవాలి. పుస్తకాలు ఉంచిన అరల్లో కలరా ఉండలు ఉంచటం, గాలిని ఆ అరల్లోకి స్ప్రే చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. కొంచెం గెమాక్సిన్ లాంటి ద్రవ పదార్థాలను కూడా స్ప్రే చేయవచ్చు. ఇక పురుగులు, బ్యాక్టీరియా పట్టే అవకాశం ఉండదు. పుస్తక ప్రేమికులు కొంతమంది పుస్తకాల మధ్యలో వేపాకు, సిలికాన్ ప్యాకెట్లు ఉంచమని కూడా సలహా ఇస్తుంటారు. పుస్తకాలను కొంతమంది కొని చదివి భద్రపరుచుకొనటం మనం చూస్తూ ఉంటాం. వారు పుస్తకాలను దైవ సమానంగా చూసుకుంటారు. పురాతన పుస్తకాలు ఒకసారి పాడైతే తిరిగి మనకు కొన్ని కొన్ని సమయాలలో సకాలంలో లభ్యం కావు. ఎంతో ఖర్చు పెట్టి శ్రమ కోర్చి విలువైన పుస్తకాలను సంపాదించుకుంటే వాటిని నిర్దయగా ఎక్కడ పడితే అక్కడ అజాగ్రత్తగా పడేస్తే ఆ పుస్తకాలు కొన్న మనిషికి బాధ కలుగుతుంది. అలా కాకుండా వాటిని తగు చర్యలు తీసుకుని భద్రపరిస్తే అతను ఆనందిస్తాడు. అన్ని వేళల్లో పుస్తకాలను మనం చిన్నపిల్లల మాదిరిగా చూసుకోవాలి. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పెద్దలు అంటుంటే మనం వింటాం. పుస్తకాలను మనం అక్షర క్రమంలో ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో మనకు కావలసిన పుస్తకాన్ని సులభంగా కొనుక్కొని చదవటానికి వీలవుతుంది. అందువల్ల కాలం వృధా కాదు, విసుగు ఉండదు. మనం ఏ గ్రంథాలయానికి వెళ్ళి చూసినా పుస్తకాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి చదువరులకు సౌకర్యవంతంగా ఉంటాయి. మన చిన్నారులకు పుస్తకాలను చదివే అలవాటు చిన్నతనం నుండే మొదలు పెట్టించాలి. అప్పుడే ఆ పిల్లలు పుస్తకాలను భద్రంగాను, శ్రద్ధగాను, క్రమ పద్ధతిలోనూ ఉంచుతారు. వాటిపైన ప్రేమను పెంచుకుంటారు. నేటి సమాజంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఈ పరిస్థితులు సరిచేసి పుస్తకాలు చదువుతూ చదివిస్తూ విజ్ఞానాన్ని సంపాదించుకుందాం. పుస్తకాలను భావితరాల వారికి భద్రంగా అందిద్దాం.
1: శ్రీమతి కోటి విజయ గారు అందించిన లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పొలం పనులు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు యాసంగిలో వివిధ పంటలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. యాసంగిలో కుసుమ సాగు. కుసుమ మొక్కల్లోని ఔషధ గుణాల వల్ల అనాది కాలంగా కుసుమ పంట సాగు చేయబడుతుంది. కుసుమను ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం, నూనె మరియు ఎరుపు అదనంగా రంగు కోసం సాగు చేసేవారు. కుసుమ ఒక బహుళ ఉపయోగాల పంటగా చెప్పుకోవచ్చు. కుసుమ నూనెలో ఉండే 75-80% లినోలిక్ ఆమ్లం శరీరంలోని కొవ్వు శాతంను తగ్గించి గుండె జబ్బులు మరియు శ్వాస సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతుంది. అందువల్ల కుసుమ నూనెను ఆరోగ్యపరంగా శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం కార్తాగోల్డ్ అనే పేరు మీద స్వచ్ఛమైన, నాణ్యమైన కుసుమ గానుగ నూనెను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుసుమ పూరేకులతో చేసిన హర్బల్ టీలో శరీర పోషణకు అవసరమై

అయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు, ధాతువులు B1, B2, B12, C మరియు E విటమిన్లు విరివిగా ఉన్నట్లుగా వివిధ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. చాలా చికిత్స పరిశోధనలు కుసుమ పూరేకులు, హృద్రోగాలు, కీళ్ల నొప్పులు మరియు వాపులు మొదలైన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఆడవారిలో ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయకారిగా ఉంటుందని తెలియజేస్తున్నాయి. నూనె తీసిన తర్వాత కుసుమ గింజల చెక్కను పశువులకు మేతగా లేదా ఎరువుగా కూడా వాడుకోవచ్చు. నూనెను వడకట్టిన తర్వాత వచ్చే అవశేషాలలో మన చర్మానికి తేమనిచ్చే గుణాలు, ఇంకా ఎన్నో విటమిన్లు ఉంటాయి. కుసుమ లేత ఆకులు మరియు లేత కాండములలో ఏ విటమిన్లు, ఇనుము, కాల్షియం, భాస్వరం, ధాతువులు అధికంగా ఉండటం వల్ల ఆకుకూరగా కూడా దీన్ని వాడవచ్చు. కుసుమ ముదురు కాండము, ఆకులు పశుగ్రాసంగా కూడా పనికొస్తాయి. ఎండుగడ్డిగా కానీ పాతరగడ్డిగా కానీ నిల్వ చేసుకోవచ్చు. కుసుమ పువ్వులు ఆహార పదార్థాలలో అదనపు రంగుగాను వాడడం జరుగుతూ ఉంది. విడిపూలు, బొకేలల్లోనూ ఎండిన పూలు మొక్కలతో పాటుగా డ్రై ఫ్లవర్ అలంకరణలోనూ ఉపయోగపడుతుంది. కుసుమ పంట యాజమాన్యం. నేలలు నీరు నిలవని బరువైన తేమను నిలుపుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా ఈ పంటను సాగు చేయొచ్చు. నేల తయారీ. యాసంగిలో నల్లరేగడి నేలల్లో ఏకపంటగా పండించేటప్పుడు వానాకాలంలో 3-4 సార్లు దుక్కి చేయడం వల్ల తేమను కాపాడమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. విత్తే సమయం. కుసుమను విత్తుటకు సెప్టెంబర్ 2 నుండి అక్టోబర్ 2 వరకు అనువైన సమయం. మరీ ఆలస్యమైన సందర్భాలలో నవంబర్ 1 వరకు విత్తుకోవచ్చు. విత్తనం మరియు విత్తే దూరం. కుసుమను ఎకరానికి 4 కిలోల చొప్పున వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు వరుసలలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎత్తుమడులు, కాలువల పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఎకరాకు 8-10 క్వింటాల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. రకాలు ISF 764. 120-125 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 8 క్వింటాల దిగుబడినిస్తుంది. అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులును మరియు పేనుబంకను కొంతవరకు తట్టుకుంటుంది. TSF 1. 125-130 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 6-7 క్వింటాల దిగుబడినిస్తుంది. తెల్లపూల రకం అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులును పూర్తిగా మరియు పేనుబంకను కొంతవరకు తట్టుకుంటుంది. మంజీరా 115-120 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 4-5 క్వింటాల దిగుబడినిస్తుంది. పూలు మొదట పసుపుగా ఉండి తర్వాత నారింజ రంగుకు మారుతాయి. గింజ తెల్లగా ఉండి 27-30% నూనెను కలిగి ఉంటుంది. నారి 6. 130-135 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 5-6 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది ముళ్ళులేని రకం కావడం వల్ల పంట కోత మరియు నూర్పుడి సులభతరమవుతుంది. పూతను సేకరించుకోవడానికి అనుకూలమైన రకం. PBNS 12. 130 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 7 క్వింటాల దిగుబడినిస్తుంది. నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం. DSH 185. 130 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 7-8 క్వింటాల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును తట్టుకునే సంకర రకం. విత్తన శుద్ధి. భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే రోగాలను తట్టుకునేందుకు గాను కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాం కార్బన్డాజిమ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎరువులు వర్షాధార కుసుమ సాగులో ఎకరానికి 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం అందించే ఎరువులు వాడాలి. సిఫారసు చేయబడిన 50% నత్రజనితో పాటు జీవన ఎరువులైన అజోస్పైరిలం లేదా అజాటోబాక్టర్. కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.
గంధకము.

0: మూలకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడి మరియు నూనె శాతాన్ని పొందొచ్చు. నీటి యాజమాన్యం. నల్లరేగడి నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వనవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నేలల్లో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో లేదా పూత దశలో ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు 40-60% పెరిగే అవకాశం ఉంటుంది. అంతర పంటలు. కుసుమను శనగ లేదా ధనియాలలో 1-2 నిష్పత్తుల్లో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. కలుపు నివారణ. విత్తిన 20-35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30% ఎకరాకు లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. పంటకోత, నూర్పిడి మరియు నిల్వ. రకాలను బట్టి విత్తి 115-135 రోజులకు పంట కోతకు వస్తుంది. ఇటీవల కాలంలో యాంత్రీకరణ అభివృద్ధి వల్ల వరి కోత యంత్రంతో ఎలాంటి మార్పులు చేయకుండా కుసుమను కోత మరియు నూర్పిడి చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో తేలికైన యాజమాన్యంతో అనేక ఉపయోగాలతో నమ్మకమైన దిగుబడినిచ్చే పంట కుసుమ. వానాకాలంలో నష్టపోయిన పంటలకు బదులుగా యాసంగిలో సాగుకు అత్యంత అనువైన పంట. సరైన నీటి యాజమాన్యం, నేల యొక్క సారమును బట్టి సుమారుగా ఎకరాకు 4-8 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ విధంగా యాసంగిలో కుసుమ సాగులో శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా రైతు సోదరులు యాసంగిలో కుసుమ పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా చేపడితే మంచి అభివృద్ధి సాధించగలరు.
1: మీరింతవరకు యాసంగిలో కుసుమ పంటలో చేపట్టవలసిన పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడంతో ఈ అంశంపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. బీసీలకు 24% రిజర్వేషన్లు ఉండగా దానిని 34% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సరికాదని రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా దానిని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

0: ప్రతి నెలా ఆర్థిక నివేదికలు సమర్పించడంతో పాటు ఆ నివేదికల ఆధారంగా ఆయా రంగాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణ పరిస్థితి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఆర్థిక ప్రగతి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని, ప్రతి నెలా సిద్ధం చేసుకుంటున్న ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలోని సిబ్బంది వరకు దానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ప్రజా రవాణా అభివృద్ది, వివిధ రహదారుల అనుసంధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో రైల్, ఎంఎంటీఎస్, బస్సు స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా ఇసుకదర్శి గ్రామంలో సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల కోసం చిట్ట చివరి వరకు చిత్తశుద్దితో న్యాయ పోరాటం చేశామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రుల ప్రదేశంగా మారాలంటే బీసీలు అన్ని విధాలుగా మరి అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని గ్రహించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ, చట్టపరంగా కూడా బీసీలు 34% అమలు పరచాలనే ఉద్దేశంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లడం, తీర్పు అనుకూలంగా రావాలని ఎంతో పోరాటం చేసిన పార్టీ కూటమి ప్రభుత్వం మాండి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ బీసీలకు అవకాశం.
0: జనగణన కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, దేశ రాష్ట్ర అభివృద్ది ప్రణాళికలకు దిక్సూచి అని భారత రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేర్కొన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జనగణనపై నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రెండవ దశ జనగణనను నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని, ప్రతి కుటుంబం వ్యక్తిని జనగణనలోకి తేవాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో గృహ జాబితాలు, గణన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులని అభినందించారు. అదే స్ఫూర్తితో రెండవ దశ కూడా నిర్వహించాలని కోరారు. జనగణనలో ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. జనగణన చట్టం దీనికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలకు వివరించి వారి విశ్వాసం పొందాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వాడవాడల వేడుకలను ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. మహిళలు సహజ సిద్ధమైన పూలతో ఇంటింటా బతుకమ్మను పేర్చి పసుపు కుంకుమలతో గౌరమ్మను చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. గ్రామాల కూడళ్లు, ఆలయాల ప్రాంగణాలు, వేదికల వద్దకు ఊరేగింపుగా వెళ్లి బతుకమ్మ ఆడుతారు. రాత్రిపూట అందుబాటులో ఉన్న జలవనరుల్లో భక్తిగా నిమజ్జనం చేస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మలతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలవడంతో ఈ పండుగ ముగుస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక, ఆడబిడ్డల ఆత్మీయ వేడుక అని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్న సందర్భంగా మహిళలందరికీ

0: ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. యువత స్వామీ వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బట్లపాలెంలో జరిగిన యువజనోత్సవాలలో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో యువత పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ హరీష్ మాథుర్ మాట్లాడుతూ,
1: అన్ని విధాలుగా పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అయినా, లేకపోతే రేపు ఐటీలో కావాల్సిన ఉద్యోగాలు అయినా, ఇవన్నింటినీ కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎదగాలి, దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే విధంగా మనం పనిచేయాలని దీనిపైన ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పరంగా మా బాధ్యత అన్ని ఉంటాయి.
0: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర సమీపంలోని చింతారెడ్డిపాళెం జాతీయ రహదారి వద్ద సుమారు 115 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్, సర్వీస్ రోడ్డు పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అండర్ పాస్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిర్మాణ పనులను 15 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. వాతావరణం. కన్యాకుమారి ప్రాంతం నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోప ఆవరణలు ఉత్తర మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. పశ్చిమబంగాళస్య నందిగ్రామ రేజీనగర్ విధానసభాసనయోః భాజపేతి దళేన బృహత్మతవ్యాప్త్యా విజయః సమధిగతః. తథైవ అసమ రాజ్యస్య సామరికదృష్ట్యా మహత్వపూర్ణే నగావ్ లోకసభాసనే భాజపా ప్రత్యాశీ దేవాశీష శర్మ విజయీ జాతః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయస్య నేతృత్వే తమిళగవేత్రీ కషగం టీవీకే ఇతి దళేన ధారాపురం తథా మధురాంతకం ఇతి ద్వే అపి విధానసభాసనే విజిత్య నూతనః కీర్తిమానః స్థాపితః. అపరంచ పుదుచేరి రాజ్యస్య థట్టంచావడి ఆసనే ఏఐఎన్ఆర్సీ దళం స్వకీయం ఆసనం సురక్షితం కృతవత్. ఉపనిర్వాచన పరిణామేషు భాజపా ఎన్డీఏ గఠబంధనస్య ప్రచండం విజయం ప్రశంసయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ ఏషః జనాదేశః సుశాసన నీతౌ దేశవాసీనాం అగాధ విశ్వాసం ప్రకటీకరోతి. అస్మిన్ నిర్వాచన చక్రె పశ్చిమ బంగాళస్య నందిగ్రామ రేజీనగర్ ఆసనయోః అసమస్య నగావ్ సంసదీయ క్షేత్రే చ భాజపా దళేన

0: తమిళనాడు రాజ్యే తమిళ గవయిత్రి కషగం దళేన చ ఐతిహాసిక విజయ ప్రాప్త. లోక సురక్షా చింతనాత్ పూర్వ నియమ నిషేధాచ్చ దిల్లీ ఆరక్షి సంస్థయ జంతర మంతర క్షేత్రే ప్రస్తావితస్య ప్రదర్శనస్య అనుమతి నైవ ప్రదత్తా. మహానగర్యాం దిల్ల్యాం సురక్షా వ్యవస్థా అత్యంతం కఠోరా వర్తతే. పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని చ పిహితాని సంతి. రాష్ట్రీయ రాజధాన్యాం శాంతి వ్యవస్థాయాః రక్షార్థం దిల్లీ ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ విహితానాం సమయానాం అభావాత్ జంతర మంతర క్షేత్రే ప్రదర్శనస్య అనుమతిః ప్రదాతుం న శక్యతే. క్షేత్రేస్మిన్ భారతీయ నాగరిక సురక్షా సంహితాయాః త్రిషష్ట్యుత్తరైకశత నియమానుసారం నిషేధాజ్ఞా ప్రవృత్తా వర్తతే. సురక్షా కారణాత్ దిల్లీ మెట్రో రైల్ విభాగేన రాజీవ్ చౌక్ కేంద్రీయ సచివాలయం సమేత్య పంచచత్వారింశత్ మెట్రో స్థానకాని పిహితాని. యాతాయాత నియంత్రణ విభాగేనాపి మార్గ పరివర్తనస్య మార్గదర్శిక ప్రకాశితా అస్తి. ప్రశాసనేన నాగరికాన్ ప్రతి సుగమ గమనాయ అగ్రిమ మార్గ నిర్ధారణస్య పరామర్శః ప్రకల్పితః. నవదిల్ల్యాం మహిళా బాల వికాస మంత్రాలయస్య రాష్ట్రీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే భాషణం కూర్వన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కిశోరీనాం స్వాస్థ్యాయ పోషణాయ సర్వాంగీణ వికాసాయ చ విశేష ధ్యానం దాతుం సమాహూతవాన్. జన సహభాగితా భావనావర్ధనాయ ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ ఆంగన్వాడీ కేంద్రాణి కేవలం ప్రశాసనిక సంస్థాః న భూత్వా సామాజిక సహయోగస్య జీవంత కేంద్రాణి భవేయుః. సాక్షాత్కారాత్ పరం వార్తాహరాన్ సంబోధయన్ కాంగ్రెస్ దళస్య అధ్యక్షః మల్లికార్జున ఖడ్గే ప్రోక్తవాన్ యత్ విపక్ష నేతారః విశేష గహన సంశోధన ఎస్ఐఆర్ ఇత్యస్య ప్రక్రియాయాః కథిత విసంగతీనాం విషయే రాష్ట్రపతి మహోదయాం జ్ఞాపితవంతః. తైరపి నిర్వాచన యంత్రాణాం ఈవీఎం ప్రయోగం సమాప్య మతపత్రైః ఏవ నిర్వాచన సంపాదనస్య యాచనా విహితా. మతదాత్రీ సూచ్యాం సామూహిక అపత్తినాం రోధనాయ నిర్వాచనాయోగేన ప్రపత్ర సప్త ఆవేదనస్య సీమా నిర్ధారితా. నిర్వాచనాయోగేన సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య నిర్వాచనాధికారిణః ప్రతి ప్రేషిత పత్రే స్పష్టీకృతం యత్ ప్రస్తావిత ఆపత్తి అవధౌ ఏకేన మతదాత్రా అధికమతేన దశ ప్రపత్రాణి ఏవ ప్రస్తౌతుం శక్యంతే. తథైవ సతత నవీనీకరణ కాలే ప్రతిమాసం కేవలం పంచ ఆవేదనాని స్వీక్రియంతే. రాంచీనగరి ద్వితీయ టీ20 ప్రతిస్పర్ధాయాం వెస్టిండీస్ దళేన భారతం 6 కందుకావపాతైః విజిత్య శృంఖలా 1-1 ఇది సమాకృతా. తృతీయా స్పర్ధా శ్వః ఇందోరనగరే భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన పూర్తి చేసింది. సీతంపేట, సుజాతనగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాలవంచ, దమ్మాపేట, పెనగడప ప్రాంతాల్లో భూమి స్వభావం, ఎత్తు పొలాలు, రన్వే ఏర్పాటు, విమానాల అప్రోచ్ మార్గాలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహాలు, రైల్వే, రహదారి కనెక్టివిటీ వంటి అంశాలను పరిశీలించింది. సేకరించిన సమాచారాన్ని ఇతర సాంకేతిక డేటాతో అనుసంధానం చేసి సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించిన అనంతరం విమానాశ్రయ స్థల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులు అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాల్లో చేపట్టిన రీసర్వేను నవంబర్ నెల నాటికి పూర్తి చేసి ప్రతి రైతుకు జియో కోఆర్డినేటర్లతో కూడిన భూమి మ్యాప్ అందించాలని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూ సర్వే, సాధబైనామాలు, రెవెన్యూ సదస్సులు, రీసర్వే తదితర అంశాలపై తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న భూ సంబంధిత కార్యక్రమాల పురోగతిని

ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 276 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ది పనులను మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. డిసెంబర్లో జరిగే 3 కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వార అభివృద్ది పనులు, వచ్చే ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలలోపు మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 జూన్ జులైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, పరివాహక ప్రాంత అభివృద్ది పనులను పూర్తి చేయాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో

0: తెలిపారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని సీతారామ ఎత్తిపోతల పథకం 3 పంప్ హౌస్ మోటార్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించి అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. సత్తుపల్లి ట్రక్కు నీటిని అందించే పనుల్లో భూసేకరణ సమస్యలను దాదాపు పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పనులను అక్టోబర్లోగా పూర్తి చేసి సత్తుపల్లి ట్రంక్కు గోదావరి జలాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. మహిళలు చిన్నారుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు చేపట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, కేసుల దర్యాప్తు, కౌన్సిలింగ్, అవగాహన, పునరావాస కార్యక్రమాలను ఈ విభాగం సమన్వయంతో నిర్వహించనుంది. మహిళలు, బాలికలు, చిన్నారులకు అవసరమైన చట్టపరమైన సహాయం, కౌన్సిలింగ్, ఇతర సహాయ సేవలను అందించనుంది. ప్రజాపరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్యం, ఆదివాసి సంక్షేమ రంగాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి వనరులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృక్తి పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వర్షాలు, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించింది. అశ్వారావుపేటలో పామాయిల్ సాగు, పరిశ్రమల అభివృద్దిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించి నూతన ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించడంతో పాటు డివిజనల్ కార్యాలయ నర్సరీలో పామాయిల్ మొక్కలను తనిఖీ చేశారు. రానున్న 2-3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 14 పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి పామాయిల్ సాగును ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. వినాయక చవితి వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక మండపాల్లో గణేశుని విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. భద్రాచలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. గోదావరి నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
1: శ్రీ ఆర్ హరికృష్ణ అందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2026లో పాల్గొని వచ్చిన టీమిండియా సభ్యులతో నిన్న ప్రధానమంత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రపంచ వేదికపై భారత్కు ప్రాతినిధ్యం వహించి పోటీలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వారిని కోరారు. తమ అనుభవాలను, సూచనలను పంచుకోవడం ద్వారా దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పడాలని వారిని ప్రోత్సహించారు. వారు నైపుణ్యాభివృద్ధికి రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
3: हमने अपने आप को भी टेक्नोलॉजी की दृष्टि से, विश्व में जो नए नए बदलाव आ रहे हैं, बदलाव की दृष्टि से अपने आप को ढालना पड़ता है. आपके पास क्या है, कितनी डिग्रियां हैं, उसका अपना महत्व है ही, लेकिन आपको आता क्या है, उसका जवाब है स्किल. जीवन में कोई न कोई स्किल होना चाहिए, तब जाकर के आप काफी कॉन्ट्रीब्यूट कर सकते हैं.
2: కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశువు అభివృద్ది జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో నగరపాలక మహా

0: ఆ నగర పాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి మరోసారి నిదర్శనంగా నిలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించిన విజయాలపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందించి పార్టీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు. పుదుచ్చేరిలోని తట్టం చావడిలో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం ఏఐఎన్ఆర్సీని కూడా ప్రధానమంత్రి అభినందించారు. ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న పార్టీకి ఈ ప్రజా తీర్పు మరింత బలాన్ని చేకూరుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి దేవ్ఘర్లోని ఎయిమ్స్ రెండవ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం రాధాకృష్ణన్ దేవ్ఘర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్ష ఎంపీల బృందం నిన్న సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైంది. సమావేశ అనంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జరిగిన అవకతవకల గురించి తాము రాష్టపతికి తెలియజేశామని చెప్పారు. ఈవీఎంలను వెనక్కి తీసుకుని బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి రాష్ట్రపతి ఆధారాలు కోరుతున్నారని, వాటిని తాము సమర్పిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు స్టార్లింక్కు లైసెన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ వైఖరిని మంత్రి విమర్శించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్వేబ్ అనే మూడు కంపెనీలు శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సులు పొందాయని తెలిపారు. ఫ్రేమ్వర్క్ ఖరారైన అనంతరం ప్రభుత్వం ఈ కంపెనీలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన స్పెక్ట్రంను కేటాయిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేటి ఆధునిక యుగంలో జాతీయ భద్రతా నిర్వచనం పూర్తిగా మారిపోయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కేవలం సాయుధ దళాల పరిమాణంపైనే కాకుండా రక్షణ రంగంలో సాధించే స్వయం సమృద్ధిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛాంపియన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని చెప్పారు. 2025-26లో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని తెలిపారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% పైగా పెరుగుదలను సూచిస్తుందని పేర్కొన్నారు.
1: हमारा डिफेंस एक्सपोर्ट फाइनेंशियल ईयर 2025-26 में रिकॉर्ड 38,424 करोड़ रुपए तक पहुंच चुका है और ये पिछले फाइनेंशियल ईयर की तुलना में अप्रोक्सीमेटली 60% और इसके साथ बड़ी एक अचीवमेंट यह भी है कि इस लैंडमार्क माइलस्टोन में डीपीएसयूज का कॉन्ट्रीब्यूशन 54.84% है और प्राइवेट सेक्टर का कॉन्ट्रीब्यूशन 45.16% तक देखने को मिला है.
0: 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు బాలల న్యాయ కమిటీ యునిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకం మౌలిక సదుపాయాల అభివృద్దిని ప్రోత్సహిస్తూనే ఆ రాష్ట సాంప్రదాయ సంస్కృతిని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో శివ్ కుణాల్ వర్మ రచించిన అరుణాచల్ ది శాప్ రన్స్ పెరేనియల్ అనే 3 సంపుటాల పుస్తక శ్రేణి ఆవిష్కరణ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, వ్యూహాత్మక ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. నిన్న రాత్రి రాంచీలో జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ను 1

ఒకటితో సమం చేసింది. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరపున సంజు శాంసన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ రేపు ఇండోర్లో జరగనుంది. కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాలలో ఈరోజు వేడి, ఉక్కపొత్తుతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఇథియోపియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉమ్మడి విలువలు, ఆకాంక్షలు, చారిత్రక ఐక్యత ఆధారంగా రూపుదిద్దుకుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. అడిస్ అబాబాలో ఇథియోపియా విదేశాంగ మంత్రి గెడియాన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించినట్లు జయశంకర్ తెలిపారు. ఇందులో వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాలు, సముద్రయానం, భద్రత, సాంకేతికత, సంస్కృతి వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు, బహుపక్ష సహకారాన్ని పటిష్టం చేయడం, భారత్ ఆఫ్రికన్ యూనియన్ భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. అత్యాధునిక సైనిక పరికరాల ఎగుమతిలో భారత్ ఒక విశ్వసనీయ దేశంగా ఎదుగుతోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నిన్న రాంచీలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అలాగే నేషనల్ పోస్ట్ డే సందర్భంగా కొన్ని వివరాలు వింటారు.

ఒక చిన్న సంఘటనతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక విద్యార్థి పరీక్షలో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేవాడు. కుటుంబ సభ్యులందరికీ అతనిపై ఎన్నో ఆశలు. ఉపాధ్యాయులు కూడా అతను మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారని నమ్మేవారు. కానీ కొంతకాలంగా అతను మౌనంగా ఉంటున్నాడు. స్నేహితులతో మాట్లాడటం తగ్గించాడు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతున్నాడు. రాత్రులు సరిగ్గా నిద్రపోలేకపోతున్నాడు. ఇంట్లో వాళ్ళు అడిగితే మాత్రం ఏమీ లేదు, బాగానే ఉన్నాను అని చెబుతున్నాడు. ఎందుకంటే తన మనసులోని బాధను బయటపెట్టడానికి భయపడుతున్నాడు. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం. ఒకరోజు అతని ఉపాధ్యాయులు అతని దగ్గరకు వచ్చి చదువు ఎలా సాగుతుంది అని అడగకుండా, నువ్వు ఎలా ఉన్నావు, ఏదైనా ఇబ్బందిగా ఉందా, మాట్లాడాలి అనిపిస్తే నేను వింటాను అని అడిగాడు. ఆ చిన్న ప్రశ్న విద్యార్థికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తన సమస్యను చెప్పుకోవటానికి ఒక

అవకాశం దొరికింది. కొన్నిసార్లు ఒక మనిషికి అవసరం అయ్యేది వెంటనే పరిష్కారం కాదు, ముందుగా మాట వినే ఒక మనిషి. మనసును వినటం కూడా ఒక సహాయం, మనసును అర్థం చేసుకోవటం కూడా ఒక బాధ్యత. అందుకే మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి సహాయం అందేలా ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

మనం శారీరక ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యమిస్తాం. జ్వరం వస్తే వైద్యుడిని సంప్రదిస్తాం, గాయమైతే చికిత్స తీసుకుంటాం. కానీ మనసులో బాధ ఉన్నప్పుడు మాత్రం చాలాసార్లు దాన్ని బయటకు చెప్పటానికి సంకోచిస్తాం. మానసిక ఆరోగ్యం అంటే కేవలం మానసిక వ్యాధులు లేకపోవటం మాత్రమే కాదు, రోజువారీ ఒత్తిడిని ఎదుర్కోవటం, మన భావాలను అర్థం చేసుకోవటం, సంబంధాలను కొనసాగించడం, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యంతోనూ ఇది ముడిపడి ఉంటుంది. పరీక్షల ఒత్తిడి కావచ్చు, ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టమైన రోజులంటూ ఉంటాయి. అయితే బాధ లేదా ఆందోళన ఎక్కువ కాలం కొనసాగుతూ నిద్రకు, పనికి, చదువుకు, రోజువారీ జీవితానికి ఆటంకం కలిగిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవటం మంచిది.

మనసులోని బాధను ఎందుకు దాచుకుంటావు? ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఇంత చిన్న విషయానికే బాధపడతావా? ధైర్యంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. ఇలాంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. మన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ బాధలో ఉన్న వ్యక్తికి ఈ మాటలు తన సమస్యను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అన్న భావన కలిగించవచ్చు. ప్రతి ఒక్కరి సమస్య ఒకేలా ఉండదు. ఒకరికి చిన్నదిగా కనిపించిన విషయం మరొకరికి పెద్ద సవాలుగా అనిపించవచ్చు. అందుకే మనం వెంటనే సలహా ఇవ్వటానికి బదులుగా ముందుగా వారి మాట వినాలి. వారిని అవమానించకూడదు, ఇతరులతో పోల్చకూడదు, వారి బాధను తక్కువ చేసి మాట్లాడకూడదు. సహాయం చేయాలంటే ముందుగా తీర్పు చెప్పటం ఆపాలి, వినడం ప్రారంభించాలి.

మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మనసును ఆరోగ్యంగా ఉంచుకోవటానికి రోజువారీ జీవితంలో కొన్ని చిన్న అలవాట్లు సహాయపడతాయి. క్రమం తప్పకుండా నిద్రపోవటం, శారీరక చురుకుదనాన్ని కొనసాగించడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, మనకు ఇష్టమైన పనులకు సమయం కేటాయించటం ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, స్నేహితులతో సమయం గడపడం, అవసరమైనప్పుడు మన బాధను విశ్వసనీయమైన వ్యక్తితో పంచుకోవటం కూడా మనకు తోడ్పడతాయి. అన్నింటినీ మనమే భరించాలనే నియమం లేదు. సహాయం అడగటం బలహీనత కాదు. అలాగే ఒక వ్యక్తికి మానసిక ఆరోగ్య సమస్య ఉందని అనిపించినప్పుడు కేవలం ధైర్యం చెప్పడం లేదా సలహాలు ఇవ్వటం సరిపోకపోవచ్చు. అవసరాన్ని బట్టి మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. రెండు వేల ఇరవై ఆరు సందేశం: అనుభవాలను వినాలి, మార్పుకు దారితీయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2026 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కోసం లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ హర్డ్, రియల్ వాయిసెస్ రియల్ చేంజ్ అనే థీమ్ను ప్రకటించింది. అంటే మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవించిన వ్యక్తుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారి అనుభవాలు, సేవలు, విధానాలు, నిర్ణయాల్లో నిజమైన మార్పుకు దోహదపడాలి. ఇది మన కుటుంబాలకు, పాఠశాలలకు, కార్యాలయాలకు కూడా వర్తిస్తుంది. పిల్లలు తమ భయాలను చెప్పగలిగే వాతావరణం ఉండాలి. యువత తమ సమస్యలను దాచుకోవాల్సిన అవసరం లేకుండా ఉండాలి. ఉద్యోగులు ఒత్తిడిని గురించి మాట్లాడగలగాలి.

వృద్ధులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు వారి మాట వినేవారు ఉండాలి. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని అవమానించకుండా గౌరవంతో చూడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి అనుభవం ప్రత్యేకమైనది. వారి మాట వినడం ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మన చుట్టూ ఉన్నవారిని ఒకసారి గమనిద్దాం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వ్యక్తి కూడా లోపల బాధపడుతూ ఉండవచ్చు. ఎప్పుడూ అందరికీ సహాయం చేసే వ్యక్తికి కూడా కొన్నిసార్లు సహాయం అవసరం కావచ్చు. అందుకే ఒకసారి మనస్ఫూర్తిగా అడుగుదాం, నువ్వు నిజంగా ఎలా ఉన్నావు? నీ మాట వినటానికి నేను ఉన్నాను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి వారికి సమయం ఇద్దాం. వారి మాటలను శ్రద్ధగా విందాం. అవసరమైనప్పుడు సరైన సహాయం పొందేలా తోడ్పడదాం. మనసులోని బాధను మనకు చెప్పుకోవటానికి ఎవరూ భయపడకుండా చూసుకోవాలి. మానసిక ఆరోగ్య సమస్య ఉన్నవారిని ఎవరూ చిన్నచూపు చూడకూడదు. సహాయం అడిగిన వ్యక్తిని బలహీనుడిగా కాకుండా తన సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఉన్న వ్యక్తిగా చూద్దాం. అలాంటి సమాజాన్ని నిర్మించటం మనందరి బాధ్యత. ఎందుకంటే ఆరోగ్యమంటే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా. ఒక మాట వినటానికి మనం కేటాయించే కొన్ని నిమిషాలు వారి జీవితంలో ఆశకు కొత్త తలుపులు తెరవవచ్చు. ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన సందేశం, మనసును గౌరవిద్దాం, బాధను అర్థం చేసుకుందాం, అవసరమైనప్పుడు సహాయం పొందుదాం, ఒకరికొకరం తోడుగా నిలుద్దాం. ఇంతవరకు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

ఇప్పుడు వినండి నేషనల్ పోస్ట్ డే సందర్భంగా కొన్ని వివరాలు. ఒకసారి ఊహించుకోండి, దూరంగా ఉన్న కొడుకు నుంచి తల్లికి ఒక ఉత్తరం వచ్చిందనుకోండి. కవర్ మీద తన కొడుకు చేతిరాతను చూడగానే ఆమె ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఉత్తరం తెరిచి చదువుతుంటే కొడుకు తన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఉత్తరంలో పెద్దగా ఏమీ లేదు. అమ్మా, నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు మందులు సమయానికి వేసుకో, త్వరలో ఇంటికి వస్తాను. ఆ కొద్ది మాటలే ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఒకప్పుడు దూరంగా ఉన్న మనుషులను దగ్గర చేసేది ఉత్తరం. ఆ ఉత్తరాన్ని గడపకు చేర్చినది తపాలా శాఖ. కాలం మారింది. ఉత్తరాల స్థానంలో ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయి. అయినప్పటికీ తపాలా సేవల ప్రాధాన్యం నేటికీ కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవం, వరల్డ్ పోస్ట్ డే నిర్వహిస్తారు. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో సాధారణ తపాలా సంఘం ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ తరువాత యూనివర్సల్ పోస్టల్ యూనియన్గా ప్రసిద్ధి చెందింది. 1969 అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవంగా ప్రకటించారు. భారతదేశంలో అక్టోబర్ 9 నుంచి 15 వరకు జాతీయ తపాలా దినోత్సవం, నేషనల్ పోస్టల్ వీక్ సాధారణంగా నిర్వహిస్తారు. అందులో అక్టోబర్ 10న కూడా తపాలా సేవల ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియచేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వారోత్సవం తపాలా సేవలను గుర్తు చేసుకోవటానికి, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించడానికి ఒక అవకాశం. తపాలా శాఖ అంటే కేవలం ఉత్తరాలు అందించే వ్యవస్థ మాత్రమే కాదు. ఉత్తరాలు, పార్సెళ్లు, ముఖ్యమైన పత్రాలను చేరవేయడంతో పాటు భారత తపాలా శాఖ పొదుపు పథకాలు, తపాలా జీవిత బీమా, ఇతర ఆర్థిక సేవలను కూడా అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఒక ఉద్యోగ నియామక పత్రం యువకుడి జీవితానికి కొత్త దారి చూపేవచ్చు. ఒక ముఖ్యమైన పత్రం ఒక కుటుంబానికి అవసరమైన సేవను అందించవచ్చు. ఒక పార్సెల్ చిన్న వ్యాపారికి కొత్త కస్టమర్ను చేరవేయవచ్చు. సాంకేతిక

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పార్సెల్ ట్రాకింగ్, డిజిటల్ సేవలు, ఆధునిక పంపిణీ విధానాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సేవల వెనుక ఉన్న తపాలా ఉద్యోగుల కృషిని మనం గుర్తించాలి. ఎండైనా వానైనా దూర ప్రాంతాలైనా ప్రజలకు సేవలు చేరవేయటంలో వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సేవల వెనుక ఈ రోజుల్లో ఒక సందేశం పంపడానికి కొన్ని సెకండ్లే సరిపోతాయి, కానీ మన చేతిరాతతో ఒక ఉత్తరం రాయడంలో ప్రత్యేకమైన అనుభూతి ఉంటుంది. ఈ తపాలా వారోత్సవం సందర్భంగా మీ తల్లిదండ్రులకు, తాతయ్యకు, నానమ్మకు లేదా మీకు ఇష్టమైన వ్యక్తికి ఒక ఉత్తరం రాసి చూడండి. మీ ప్రేమను, కృతజ్ఞతను, జ్ఞాపకాలను మీ చేతిరాతతో పంచుకోండి. ఆ ఉత్తరం వారికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవచ్చు. సాధనాలు మారాయి, సమాచార వేగం పెరిగింది, కానీ మనిషికి అవసరమైన అనుబంధం, నమ్మకం, సేవల ప్రాధాన్యం మాత్రం మారలేదు. ఈ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలా శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవను గౌరవిద్దాం. మనకు అవసరమైన తపాలా, పొదుపు, బీమా వంటి సేవల గురించి తెలుసుకుని ఉపయోగించుకుందాం. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ప్రతి గ్రామానికి అవసరమైన సేవలు చేరే రోజు, దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా అవకాశాలు అందుబాటులో ఉండే రోజు వస్తుంది. ఆ లక్ష్య సాధనలో తపాలా వ్యవస్థ తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంది. దూరాలను తగ్గించే ప్రయాణం, సందేశాలను చేరవేసే సేవ, ప్రజలను అనుసంధానించే నమ్మకం, అదే తపాలా వ్యవస్థ. ఇంతవరకు నేషనల్ పోస్ట్ డే సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

0: బతుకమ్మ పాట విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

శ్రోతలకు నమస్కారం. ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియజేయడానికి ఏ రకంగా వాటి నుంచి మనల్ని మనం రక్షణ పొందాలి, ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి, ప్రస్తుతం ఉన్న పరీక్షా పద్ధతులు, చికిత్సా పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తులా గారు

0: మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సందీప్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మనం చాలా మటు గమనిస్తుంటాము ఈ క్యాన్సర్ అనేది వచ్చింది అని తెలవంగానే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
1: అవును సార్.
0: మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూసిపెడితే పాసిపోతుందని. ఏదైనా విషయము అలాగే దాచిపెట్టుంటే, దాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే కనుక అది మరింత ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: తొలుత అంటే మొదటగా వచ్చిన సింప్టమ్స్నే కనుక గమనించినట్లయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారండి?
1: 100కి 100% నిజం అండి. అంటే ఇప్పుడు ఆడవారికి చాలామందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, దాని గురించి ఇంట్లో బహిర్గతం చేయరు, చెప్పరు ఎవరికి. అయితే మనకు ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది లేదా నొప్పి అవుతుంది, అప్పుడు ఇంట్లో వారికి చెప్పి మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అడుగుతామో, అమ్మ నీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే ఫస్ట్ టైం ఒక నెల అంటారు. కాదమ్మా, ఇది నెల నుంచి వచ్చేలా కనిపించట్లేదు నాకు, చాలా పెద్దగా అయింది, నిజం చెప్పండి అంటే అప్పుడు కొంతమంది చెప్తారండి, సార్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంది అని. కానీ ఆ సంవత్సరం నుంచి ఉంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చెప్పరు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు మొదటగా వచ్చినప్పుడే చెప్తే గనక ఎర్లీ స్టేజెస్లో అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెడితే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బెటర్గా ఉంటుంది.
0: మొగ్గ దశలోనే సరిచేయొచ్చు
1: మనం.
0: అంటే డాక్టర్ గారు, ఈ సింప్టమ్స్ ఏ సింప్టమ్స్ని మనము గమనించాలంటారు?
1: ఇది యాక్చువల్లీ ఒక సింగిల్ సింప్టమ్ అనేది కాదండి. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఏ సింప్టమ్ అయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, ఇది ఆర్బిటరీ అండి, అంటే 2 వారాలు అనేది ఖచ్చితంగా అని కాదు, మీకు ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఏదన్నా ఇబ్బంది ఉంది, మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి ఖచ్చితంగా. రీసెంట్లీ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏంటంటే, దగ్గుంది, దాదాపు 6 నెలల నుంచి దగ్గుంది. కానీ ఆయనకాయన ఏం చెప్పుకుంటున్నాడంటే, ఇంట్లో పోపేసేటప్పుడు వచ్చిన పొగ వల్ల నాకు దగ్గు వస్తుంది, కానీ నాకేం ఇబ్బంది లేదు అని అంటారు. ఆయన ఏదైతే ఊపిరితిత్తులో ఉందో, పెద్ద 5 సెంటీమీటర్ల గడ్డ ఉంది, ఆయనకు స్ప్రెడ్ అయి కూడా ఉంది. నేను సంవత్సరం ముందు వస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చిన్నగా ఉండేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ముందు వస్తే అలా ఉండే అవకాశం కూడా ఉంది.
0: నిర్లక్ష్యం తగదంటారు?
1: తగదు అసలు. నెక్స్ట్, కొంతమంది నోట్లో పుండు అవుతుంది, మామూలుగానే కదా అని చెప్పి రారు. అది పెరుగుతున్నా కూడా వాళ్ళంతట వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటమిన్ టాబ్లెట్లు కొని వేసుకోవడం తప్పితే, అది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది పక్కకి వెళ్ళి చూపించుకుందాం అనే ధ్యాస కూడా ఉండదు. అది చాలా పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్, మింగడంలో ఇబ్బంది ఉంటుంది. మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకుంటుందండి? నార్మల్గా మీకు ఎప్పుడు కూడా ఉండదు, కొత్తగా మొదలైందంటే ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, మనం నీళ్లు తీసుకుంటున్నాం ప్రశాంతంగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే మనం అన్నం కానీ, ముద్ద దిగట్లేదు మీకు. ముద్ద దిగట్లేదు అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుందని దాని అర్థం అన్నట్టు. సో అట్లా ముద్ద దిగకపోయినా కూడా, లేదా మీరేం చేయట్లేదు, నార్మల్గానే మీరు ఎంత మోతాదులో ఫుడ్ తీసుకుంటారో అంత తీసుకుంటున్నారు, అయినా కూడా మీ బరువు తగ్గుతుంది, ఏదో ఒక విషయం ఉండాలి కదా, దానికి ఒక రీజన్ అయితే ఉండాలి కదా. సో అది బరువు తగ్గుతున్నారు, లేదా మీకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది. జ్వరం వచ్చినప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీకు నీరసంగా అనిపిస్తుంది. సో ఇటువంటి అన్ని కూడా గమనిస్తూ ఉండాలండి. కొన్ని రోజుల కన్నా ఎక్కువ మనకి ఇది ఉంది, ఏ ఇబ్బంది అయినా కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉండొచ్చు అంటారండి?
1: క్యాన్సర్ రావడానికంటే ఇప్పుడు మనకు మన అన్నారు జీవనశైలి. జీవనశైలిలో ఎక్కువగా మార్పు వచ్చింది ఏంటంటే ఫుడ్ అండి, మనం తినే పదార్థాలు. పాతకాలంలో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వంట చేసుకొని మనం తినేవాళ్ళం,
0: వేడివేడిగా అందరు కలిసి
1: కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏదున్నా మనం దానిలో ఆర్డర్ చేసుకోవాల్సిందే, రైట్? వాళ్ళక్కడ శుభ్రత ఎటువంటిది వాడారు మనకు తెలీదు, ఆయిల్ వాడిందే మళ్ళీ వాడారా లేదా మనకు తెలీదు. నెక్స్ట్ మనకు దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కానీ, వాటన్నిట్లో కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మనం చాలా మంది తగ్గించేసాము.
0: వ్యాయామం తగ్గిన తర్వాతనే వ్యాధులు మొదలయ్యాయంటారు,
1: అంతే కదండి. సో ఇట్లా ఇవన్నీ కలగలిసి మనకు ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది.
0: డాక్టర్ గారు, అలా కాకుండా కొందరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పనిచేస్తుంటారు, అంటే ఆ డస్ట్ మైన్స్ లో

0: పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ, అలాంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
1: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రేడాన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, అది దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యాస్బెస్టస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తంబాకు దాన్ని కూడా సిగరెట్లు బీడీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అవుతా ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి.
0: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ పట్ల?
1: ఫస్ట్ నేను అనేది ఏంటంటే వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదండి, సో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. సో వాళ్ళ పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ వివక్ష ఉంటుంది, ఏంటో తెలుసా సార్? ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. అదే పని అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళకు తినాలనే ఆశ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు దానిలో అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళు అసలు ఏది తీసుకోరు.
0: అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చితికిపోతారు.
1: చితికిపోతారు. సో వాళ్ళని వివక్షతో చూడకండి. నార్మల్గా మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వైద్య విధానాలలో రీసెర్చెస్ అన్నీ చేశారు కదా, క్యాన్సర్ పట్ల ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
1: సార్, క్యాన్సర్కి మనం బ్రాడ్గా చూసుకుంటే కనుక కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఏ రకమైన క్యాన్సర్ తీసుకున్నా కూడా ఈ మూడిట్లలో ఏదో ఒకటి దానికి పనిచేస్తుంది. ఆ ఎక్కడొచ్చింది, మనకు శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ మూడిట్లలో ఏది వాడతాం అనేది మనం చూసుకుంటాం. సర్జరీలో తీసుకుంటే గనక ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయండి. పొట్ట భాగంలో తీసుకుంటే వాళ్ళు మొత్తం పొట్టనంతా చీరి వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏంటంటే చిన్న కీ హోల్స్ పెట్టి చిన్న చిన్న కుట్లతోని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే కోలుకునే సమయం చాలా తగ్గిపోతుంది,
0: హీలింగ్ టైం
1: ఫాస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ అంటే మానే వరకు ఆగాల్సిన పరిస్థితి లేదు కాబట్టి 2-3 వారాల్లోనే మళ్ళీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. కీమోథెరపీ అంటే ఏంటంటే సార్, ఎక్కువ మల్టిప్లై అయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చంపేస్తున్నాయి. అవి నార్మల్ కావచ్చు, క్యాన్సర్ కణాలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఆ కణాల క్యాన్సర్ కణాల మీద ఉన్నటువంటి టార్గెట్లను ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చంపుతాయి
0: డైరెక్ట్గా.
1: నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి వాటినే క్యాన్సర్ కణాలను చంపేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. పాతకాలంలో ఏంటంటే మనకు మేజర్ టార్గెట్ ఏముండే, అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలు ఏమన్నా మిగులుంటే చనిపోవాలి, అదే టార్గెట్ మనకి. ఇప్పుడున్న దానిలో ఏంటంటే అవి చనిపోతూ పక్కకున్న నార్మల్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి. సో ఇప్పుడున్న ఐఎంఆర్టీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అని కానీ, ఐజీఆర్టీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని కానీ, ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ, ఎంఆర్ లినాక్ అని కొత్తగా వచ్చింది, ఎంఆర్ఐ లినాక్ అని చెప్పి, వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ ప్రాంతానికి ఎక్కువ రేడియేషన్ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకి ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ రేడియేషన్ వెళ్ళేలా చేస్తాయన్నట్టు. ఇంకా దీనిలో వచ్చిన ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి లైవ్ మోషన్ మానిటరింగ్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుక భాగం మీద ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం కామ్గా ఉన్నా కూడా మనం ఆలోచనలు బట్టి అప్పుడప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది కదా,
0: కనుగుడ్లు కూడా
1: కదులుతూ ఉంటాయి కదా. సో ఆ నాలుక కదులుతుంది అంటే నాలుకలో ఉన్న ట్యూమర్ కూడా కదులుతున్నట్టే కదా. సో మనము అది అక్కడే ఉందనుకుని రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్ గడ్డ మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసేవాళ్ళం అంటే, సెంటీమీటర్ ఒకవేళ కనుక ట్యూమర్ ఉంటే 3 సెంటీమీటర్ల మందం మనం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది సెంటీమీటర్ మీదికి కిందికి జరిగినా కూడా రేడియేషన్ దానికి వెళ్లేలాగా. ఇప్పుడున్న లైవ్ మోషన్ మానిటరింగ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మనకు ఆ టైంలో ఆ పొజిషన్లో ట్యూమర్ గడ్డ ఎక్కడున్నది అనేది మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్కువ 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు, మార్జిన్ ని మనం తక్కువ చేసుకుంటాం,
0: మోర్ ఫోకస్డ్ గా చేయొచ్చు.
1: చేయొచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకు ఆటోమేటిక్ గా రేడియేషన్ డోస్ తక్కువ వేసినట్టే కదండి.
0: డాక్టర్ గారు, క్యాన్సర్ ని తొలి దశల్లోనే కనుక్కోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?

0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లోనే కనుక్కునేందుకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. వీటినే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటామండి. ఆడవారికి మగవారికి ఏజ్ గ్రూప్ ప్రకారంగా వీటిని విభజించారు. ఫస్ట్ మనం ఆడవారి గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. అది లేదు, నాకు సంవత్సరానికి ఒకసారి వీలవ్వట్లేదు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా ఆ మ్యామోగ్రఫీ అని పరీక్ష చేయించుకుంటే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాప్స్మియర్ హెచ్పీవీ టెస్టింగ్ అని ఉంటుందండి. ఈ టెస్ట్ 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు గర్భాశయ ముఖ ద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ముందుగానే మనం పసిగట్టవచ్చు అన్నట్టు. ఇవి రెండు మనకు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్స్. ఇవి రెండింటినీ మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ముందుగా కనిపెడితే అంటే ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్లో మనకు కనుక్కుంటే దాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయవచ్చు, కాబట్టి దానివల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం.
1: అంతేనండి, స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు. ముగ్గులోనే దాన్ని గుర్తించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది పెరిగి ప్రోగ్రెస్ అయిపోయి సమస్యాత్మకంగా మారకుండా ఉంటుందంటారు.
0: అంతే సార్. నెక్స్ట్ మగవారిలో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఉంటుందండి, కేవలం ఒక బ్లడ్ టెస్ట్. సో 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోలాన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కోలాన్ అంటే పెద్దపేగు. సో ఆ పెద్దపేగు క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టాలంటే అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి 55 సంవత్సరాలు దాటిన వారు కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనము స్మోక్ చేస్తున్నాం, అలా ఆపలేకపోతున్నాం, సిగరెట్లు బాగా విపరీతంగా తాగుతున్నాం, వీళ్ళ కొరకు ఏంటంటే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ లోడోస్ సిటీ స్కాన్ చేసుకుంటే గనక తొలి దశలోనే మనం క్యాన్సర్ కనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి చేసుకోవాల్సినటువంటి టెస్ట్.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ టెస్ట్ వరకు నిశ్చింతగా బ్రతకొచ్చు.
0: అవును సార్, నిశ్చింతగా ఉండొచ్చు.
1: నిశ్చింతగా ఉండొచ్చు, అనుమానంతో లేకుండా.
0: లేకుండా
1: ఒకవేళ ఏదైనా బయటపడిందంటే వెంటనే దాన్ని ట్రీట్
0: చేసుకోవచ్చు.
1: పూర్తిగా అది పెరిగి పెద్దదై మొక్కై మానై అన్నట్టుగా ఇబ్బంది పడకుండా.
0: అప్పుడు కష్టం కదండి, అంటే ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకి ఇంకా ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి తక్కువైపోతాయి, వాళ్ళకి నయమయ్యే అవకాశం తక్కువ అవుతా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు మొగ్గదశలోనే మనం పసిగట్టవచ్చు వాటిని.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సందీప్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ లక్షణాలు చికిత్స గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం 12 అక్టోబర్ సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎల్ నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, 24

4424 0853 ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. ప్రకటన విన్నారు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, చంద్రలేఖ చిత్రం నుండి రాజేష్ సుజాత గానం చేసిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం సందీప్ చౌతా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురువారం అక్టోబర్ 15 సాయంత్రం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనీ నిర్వహిస్తోంది. యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ మెలకువలు, ఈ అంశం గురించి సహజ వనరులు పర్యావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. సురేష్ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ జతచేసి 24240852, 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ మెలకువలు. ఈ గురువారం 15వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రకటన విన్నారు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఇది ఈనాటి మా ఉదయ తరంగిణి కార్యక్రమం.

0: మీరింతవరకు శ్రీ ఎం వేణుగోపాల్ బృందం వారి నాదస్వరం విన్నారు. డోలు సహకారం శ్రీ డి వెంకటేశ్వరులు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సన్నాహాలు చేస్తున్నాయి. ఘాట్లు, మైదానాల వద్ద రహదారుల మరమ్మతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతితో పాటు ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్ వాసులు భారీగా సొంతూర్లకు పయనమవుతుండటంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 26 వరకు 7,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన మహిళా శిశు అభివృద్ది సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ప్రజా భాగస్వామ్యం కీలకమని, అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు సూచించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి దేవ్గర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం దేవ్గర్లోని బీబీఎంటీ ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను కూడా సందర్శిస్తారు. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు జీవో 59కి అనుబంధంగా మేమో 48030ను రెవెన్యూ శాఖ జారీ చేసింది. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి నెల రోజుల్లో నిర్ణయం తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు అధికారాలు బదలాయించడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది. హైదరాబాద్లోని హైటెక్స్లో నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యే ఈ సదస్సులో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్పై ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత సమస్యలపై చర్చించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గవర్నర్ను కోరారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా సవరణలోని అవకతవకలపై ప్రతిపక్ష ఎంపీల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు, రాష్ట్రపతి కోరిన ఆధారాలను త్వరలోనే సమర్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. జేవర్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశ అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమలో ఇప్పుడు ఒక పాట వినండి. బాబీ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ గానం చేసిన శక్తి గీతం, సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9:10 వస్తోంది. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
8: చిత్రసీమలో ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి కేకే గానం చేసిన చంద్రబోస్ గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అక్టోబర్ 12 సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎల్ నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అస్సాం లోక్సభ స్థానంతో పాటు బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్డీఏ అభ్యర్థులను ప్రచారంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తల కృషిని అభినందించారు. ప్రజలు తిరస్కరించినప్పుడల్లా వ్యవస్థలపై ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీ ఇండీ కూటమికి అలవాటైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు, నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీ ఎన్డీఏ కూటమికి వరుస విజయాలు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరగాల్సిన నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి నెల రోజుల పాటు ఆందోళనలు చేశారని పేర్కొన్న అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రేపు రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అందుకోసం తగిన ఈకోసిస్టమ్ను అభివృద్ది చేస్తున్నామన్న ఆయన, హైటెక్ సిటీలో నెదర్లాండ్స్ ఫిన్టెక్ సంస్థ బ్యాక్ బేస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్లోనే అప్పీళ్లు దాఖలు చేసేలా తెలంగాణ విద్యుత్ అంబుడ్స్మన్ అధికారిక వెబ్సైట్ను టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున ప్రారంభించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ డిజిటల్ సేవలు ఉపకరిస్తాయని అధికారులు తెలిపారు. సీఎంఆర్ఎల్ కంపెనీ నుంచి మాజీ సీఎం పినరై విజయన్ కుమార్తె వీణకు అక్రమ చెల్లింపులు జరిగినట్లు తేలడంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కేరళం హైకోర్టు విజిలెన్స్ను ఆదేశించింది. హోంశాఖ భద్రతా అనుమతులు వచ్చాకే దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు ప్రారంభమవుతాయని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. స్టార్లింక్, జియో, యూటెల్ శాట్ సంస్థలన్నీ లైసెన్సులు పొందాయని, ఏ ఒక్కరి గుత్తాధిపత్యానికి భారత్ వీలు కల్పించదని పేర్కొంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి తప్పుపట్టారు. జాతి వివక్షపై పోరాటం, మానవ హక్కులు, అంతర్జాతీయ శాంతి చట్టాల కోసం కృషి చేసిన దక్షిణాఫ్రికా న్యాయవేత్త నవనీతం నవి పిళ్ళైకి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిన్న అధికారికంగా ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కోటి సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిణి గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. చిత్రం నువ్వే నువ్వే.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురువారం 15వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ నిర్వహిస్తోంది. యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫర్టిగేషన్ మెలకువలు, ఈ అంశం గురించి సహజ వనరులు పర్యావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. సురేష్ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. నంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి సఖీ చిత్రం నుండి స్వర్ణలత గానం చేసిన వేటూరి గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్,

మహేష్ సంగీత సారథ్యంలో మనో చంద్రబోస్ బృందం గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. చిత్రం ప్రేమించుకుందాంరా.

చెప్పేస్తే ఓ పని పోతుంది బాబు, బుక్సును అలాగే ఎక్కిస్తే ఓ పని పోతుంది బాబు, రోడ్డులు సర్వే చేసేస్తే ఓ పని పోతుంది బాబు, ఊరును మొత్తం చుట్టూస్తే

బ్యూటీ బేబీకి పీటేస్తే ఓ పనైపోతుంది బాబు, పాటతో తను బదులిస్తే ఓ పనైపోతుంది బాబు, గుప్పల కోసం గుడికెళ్తే ఓ పనైపోతుంది బాబు, ఆ తప్పుకు చెప్పులు మిస్ అయితే ఓ పనైపోతుంది బాబు.

0: ఓ పనైపోయింది బాబు.
1: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం 12 సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎల్ నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడి కోడ్ జతచేసి 24240852 24240853 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, ఎల్ నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి, మీ ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఈ సోమవారం 12వ తేదీ. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి ఇష్క్ చిత్రం నుండి అనూప్ నితిన్ బృందం గానం చేసిన కృష్ణ చైతన్య గీతం. సంగీతం అనూప్ రూబెన్స్.

చెనే ముద్దిమంటూ ఉండే వాళ్ళ చెనే పూజించే దంత్రుడు వాసన కొచ్చాడు మరమనిషి.

ఒక లైలా కోసం చిత్రం నుండి పాట వినండి. పాడినవారు ఎస్పి చరణ్ దివ్య, రచన దాసరి నారాయణరావు, సంగీతం అనూప్ రూబెన్స్.

కార్యక్రమంలో చివరగా వినండి, అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అర్మాన్ మాలిక్ గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం ఎస్ఎస్ థామన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. యువత తమ అనుభవాలు సూచనలతో భారత నైపుణ్య శిక్షణ వ్యవస్థ మెరుగుదలకు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు జార్ఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి దేవ్గర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. అనంతరం దేవ్గర్లోని బీబీఎండి ఆసుపత్రిలో జరిగే సైన్య సంపర్క్ మేళాను సందర్శిస్తారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు, దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. హైదరాబాద్ను ప్రపంచస్థాయి పరిష్కారాలు అందించే గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్గా నియమించడమే, తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకోసం తగిన ఈకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన, హైటెక్ సిటీలో నెదర్లాండ్స్ ఫిన్టెక్ సంస్థ బ్యాక్బేస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఏడాదిన్నరలో సమగ్ర భూసర్వే పూర్తి చేసి భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎర్రవల్లిలో భూముల వ్యత్యాసంపై నోటీసులు ఇచ్చామని, అక్కడి అసైన్డ్ భూములను గుర్తించి పేదలకు పంచుతామని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పురాతన వారసత్వ కట్టడాలు, కోటలతో పాటు సహజ సిద్ధ ప్రకృతి అందాలు, వనాలు, జలపాతాల వంటి ప్రత్యేక ఆకర్షణలకు తెలంగాణ నిలయమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి. కోటి సంగీత సారథ్యంలో చిత్రగానం చేసిన షణ్ముఖ శర్మ గీతం, చిత్రం శుభాకాంక్షలు.

ఇప్పుడు వినండి వాసు చిత్రం నుండి దేవాన్ బృందం గానం చేసిన రవికిరణ్ గీతం, సంగీత సారథ్యం హారిస్ జయరాజ్.

ఒకే ఒక్కడు చిత్రం నుండి పాట విందాం. గానం హరిహరన్ మహాలక్ష్మి, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీత సారథ్యం ఏఆర్ రెహమాన్.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురువారం 15వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనీ నిర్వహిస్తోంది. యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళకువలు, ఈ అంశం గురించి సహజ వనరులు పర్యావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె సురేష్ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, 24240853. ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, యాసంగి పంటల్లో నీటి వనరుల సమగ్ర వినియోగానికి ఫెర్టిగేషన్ మెళకువలు, 15వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి. ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో కెకె అలీ గానం చేసిన చంద్రబోస్ గీతం, చిత్రం నిన్నే ఇష్టపడ్డాను.
1: ఇందు మూలంగా సమస్త కళాశాల విద్యార్థులకు మనవి చేయనది ఏమనగా, మన చేతిలో మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు. మనం మాత్రం ఇలాంటి ప్లాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోల్డ్ అయ్యే డేంజర్ ఉంది. బీ కేర్ఫుల్ గై.
2: చెప్పు.

ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో రాజేష్ ఉషా గానం చేసిన సీతారామశాస్త్రి గీతం వినండి. చిత్రం సంతోషం.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టిడి కోడ్ జత చేసి 242408052, 242408053 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి. అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి హోలీ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ సాధనా సర్గం గానం చేసిన కులశేఖర్ గీతం. సంగీత సారథ్యం ఆర్పి పట్నాయక్.

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎల్నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జతచేసి 24240852 24240853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, ఎల్నినో పరిస్థితులలో పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి, అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి కార్యక్రమంలో. ప్రకటన విన్నారు.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం, మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన మహిళా శిశు అభివృద్ధి జాతీయ శాఖ సదస్సు ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల విజయానికి ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార నిర్ణయాల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. క్షేత్రస్థాయి నుంచి అనుభవాలు, ఆవిష్కరణలు, ఆచరణాత్మక పరిష్కారాలు

ను పంచుకునేందుకు వీలుగా రాష్ట్రాలు, జిల్లా స్థాయిలో, నగరపాలక, మహానగరపాలక స్థాయిలలో చింతన్ శిబిరాలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు సమాజంలో ఆనందం, కరుణ, ఆశను నింపాలని సామాజిక మాధ్యమంలో తన సందేశాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి లోకమంతటా శాంతి, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. మహాలయ పితృపక్షం ముగింపును దేవీపక్షం ప్రారంభాన్ని సూచిస్తుందని, ఇది దుర్గామాత రాకకు నాంది పలుకుతుందని అమిత్ షా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలోకి అపారమైన ఆనందం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని అమిత్ షా ఆకాంక్షించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ వైమానిక స్థావరంలో జరుగుతున్న బహుళజాతి వాయు విన్యాసాలు తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ విన్యాసాలు ఈ నెల 12 ముగుస్తాయి. మిత్రదేశాల వైమానిక దళాల మధ్య కార్యాచరణ సహకారం, పరస్పర సమన్వయం, వ్యూహాత్మక అవగాహనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 7 మిత్రదేశాలు పాల్గొంటున్నాయి. మరికొన్ని ఇతర దేశాలు పరిశీలకులుగా ఉన్నాయి. ఈ విన్యాసాలలో F-35 లైట్నింగ్ 2, రఫేల్ F-16, A-400M, KC-30A వంటి విభిన్న శ్రేణి అధునాతన విమానాలు పాల్గొంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్లతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడి అవకాశాలపై వారు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2015 బాలల న్యాయ సంరక్షణ చట్టం 10 పూర్తయిన సందర్భంగా సుప్రీంకోర్టు, బాలల న్యాయ కమిటీ, యూనిసెఫ్ సహకారంతో ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ వార్షిక భాగస్వాముల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలను సమీక్షించి, అమలులో ఉన్న సవాళ్లను గుర్తించి, రాబోయే దశాబ్దంలో బాలల న్యాయ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి గల ప్రాధాన్యతలపై చర్చలు జరుపుతారు. రష్యాలో తయారయ్యే డీజిల్ ఇంధన అమ్మకాలు, దిగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సంభాషణల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు రష్యా డీజిల్ అమ్మకం, సరఫరా, అన్లోడింగ్, దిగుమతులకు సంబంధించిన లావాదేవీలకు అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపులు 2027 ఏప్రిల్ 7వ తేదీ వరకు అమలులో ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అడిస్ అబాబాలో ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సమావేశమయ్యారు. ఇటీవలి సంవత్సరాలలో భారత్, ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం గణనీయమైన వృద్ధి సాధించిందని జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఒక సభలో ప్రసంగిస్తూ డాక్టర్ జయశంకర్, గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రపంచ సంక్షోభాల ప్రభావాన్ని బలంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దానిని అంతర్జాతీయ సమాజం విస్మరించకూడదని జయశంకర్ అన్నారు. జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం నోయిడా జేవార్గా మార్చాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించింది. సమావేశానంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తన మంత్రివర్గం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్కు ఒక గొప్ప బహుమతి అని అభివర్ణిస్తూ, ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్దదిగా అవతరించి దేశంలోనే ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఈ ఏడాది 28 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

గతంలో మార్గదర్శకాలను ఉల్లంఘించడం ప్రజా భద్రతాపరమైన ఆందోళనలను కారణంగా చూపుతూ జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనను ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న న్యూఢిల్లీలో ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజుల ముందుగానే సమర్పించాలని తెలిపారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలిన వారిపై ఢిల్లీ పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. యుఏఈలోని షార్జా యాంకరేజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్పై నిన్న జరిగిన డ్రోన్ దాడి ఘటనలో నౌకలో ఉన్న 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారతీయ సిబ్బంది భద్రత, క్షేమాన్ని నిర్ధారించేందుకు అధికారులు షిప్ మేనేజ్మెంట్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నారని సోనోవాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని బర్హామ్లో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి అస్సాంకు చెందిన పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్కు చెందిన హ్యారీమన్ యుఎన్ను ఓడించి సోనోవాల్ సెమీఫైనల్స్కు చేరుకున్నారు. అస్సాం పోలీసు విభాగంలో పనిచేస్తున్న 43 ఏళ్ల పుతుల్ సోనోవాల్ ప్రముఖ లాన్ బౌల్స్ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. ఇటీవల జరిగిన 2026 ఆసియా లాన్ బౌల్స్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోనోవాల్ అంతర్జాతీయ వేదికపై తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీకి చెందిన 8 మంది, సమాజ్వాదీ పార్టీకి చెందిన 2 అభ్యర్థులున్నారు. ఈ మేరకు అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ ప్రత్యేక కార్యదర్శి రిటర్నింగ్ అధికారి అజిత్ వర్మ అధికారికంగా ధృవీకరించారు. వ్యక్తిగత ఓటర్లు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది. అభ్యంతరాలు, దావాల స్వీకరణ కాలంలో గరిష్టంగా 10 దరఖాస్తులను, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణ సమయంలో నెలకు 5 దరఖాస్తులను మాత్రమే అనుమతించింది. ఒక వ్యక్తిగత ఓటరు ఫారం 7 దరఖాస్తులను దాఖలు చేయడంపై సహేతుకమైన పరిమితులను నిర్దేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం రాష్ట్రాలు, పట్టణ, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ప్రతిపక్షాలు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్లో జరుగుతున్న తరంగ్ శక్తి 2026 కార్యక్రమాలలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. గ్లోబల్ సౌత్ ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారత్, ఆఫ్రికా దేశాలు కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరల్డ్ బౌల్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటి పతకాన్ని ఖాయం చేసి పుతుల్ సోనోవాల్ చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: इस गीत के साथ ही आज का ये हिंदी कार्यक्रम समाप्त होता है। अगले हिंदी कार्यक्रम में आपसे फिर मुलाकात होगी, तब तक के लिए मुझे दीजिए अनुमति, नमस्कार।
1: శ్రోతలకి ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ దైదా కృష్ణ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జతచేసి 24240852, 24240853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, ఎల్నినో పరిస్థితులలో పెరటికోళ్ల పెంపకంతో ఉపాధి, అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో. ప్రకటన విన్నారు.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:10 కావస్తోంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని, భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పర్యాటక, ఐటీ రంగాలు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లు ప్రజా రవాణాను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుపై సమీక్షించిన ఆయన, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేలా వన్వే చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. నాగార్జున సర్కిల్ ఫ్లైఓవర్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా సెంటర్లు, పరిశ్రమలలో 500 MLD రీసైకిల్డ్ వాటర్ వినియోగించేలా ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాలు ఈరోజు అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై

అటుకులు, ముద్దపప్పు, నానే బియ్యం, అట్లా, అలిగిన, వేపకాయల, వెన్నముద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు, మహిళలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట ప్రజలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులను ఆరాధిస్తూ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను 9 రోజుల పాటు ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్లు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనుండగా 20 నుంచి 26 తేదీ వరకు తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ 9 రోజుల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ ఉత్సవాలు ప్రతి ఇంటా సంతోషాలు, సిరి సంపదలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిన్న సాయంత్రం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి పాఠశాలల ఆవరణల్లో, మైదానాల్లో పెట్టి విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రతి డివిజన్లోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు. పౌరుల భాగస్వామ్యంతోనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందని పేర్కొంటూ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం, వర్షపాత లోటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతో రైతులను ఆదుకోవాలని, ఉపాధి హామీ ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, కరువు నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీలోని రైల్వే భవన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, పూణే మార్గాలలో ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్పై అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వాలకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు పంపలేదని ఆయన వెల్లడించారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పర్యాటకం, ఐటీ రంగాల్లో కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ఐటీ సీఈఓలతో సమావేశమైన ఆయన ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలని, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం వంటి ప్రాజెక్టులలో ఐటీ సంస్థలు భాగస్వాములై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 0 సీట్లు గెలుచుకోవడంతో రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలకు రాజ్యాంగ సంస్థలను నిందించడం మాని ప్రతికూల విధానాలను వదిలి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. వరంగల్ ఎన్ఐటీ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్

0: జగన్నాథ్ నాయక్ దేశ రక్షణ సాంకేతిక ప్రగతిలో విద్యార్థుల నూతన ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పరిశోధకులు పూర్వ విద్యార్థులకు అవార్డులను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ మాట్లాడుతూ,
1: I am very glad that this great institution has crossed 68 years of its existence and we celebrated the success of its achievement. And I am very happy that today's occasion was graced by the chief guest, Dr. Jagannath Nayak, with the Director General, Missile and Strategic Plan, DRDO. And in this occasion, we have felicitated our distinguished alumni, lifetime achievement alumni, and also Young Achiever Awards. Apart from that, our faculty who have excelled in research, we have given Research Excellence Award to our faculty for their excellent research. And our alumni will be a part of the celebration. They are contributing for the institute growth and I am thankful for their contribution.
0: DRDO Director General Dr. Jagannath Nayak matladutu,
2: very happy to be here for 68th foundation day of NIT Warangal and a great institute. We are produced the world leaders and many technologists. They are taken a place in the defense research and development organization. My best wishes to all the NIT and the Warangal.
0: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల్లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆయా డిపోల్లో మొత్తం 426 మందికి గాను 421 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోవడంతో 98.82% పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో దసరా నవరాత్రి ఉత్సవాల దుర్గాదేవి మండపాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ నీతికా పంత్ సూచించారు. సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 2K రన్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే పాలన ప్రజలకు చేరువై సూర్యాపేట అద్భుతమైన అభివృద్ది సాధించిందని మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఖమ్మంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో అవును నేను ఒంటరినే జిఎస్ లక్ష్మిగారి కథానిక వింటారు.
1: అవును నేను ఒంటరినే ఒంటరినే ఒంటరినే. లోపలి పేగులన్నీ తెంచుకుంటూ గొంతు విప్పుకుని గట్టిగా అరవాలనుకుంటున్న నిర్మలకి ఒక్కసారిగా పాతికేళ్ల క్రితం నాటి సంఘటన గుర్తొచ్చింది. పాతికేళ్ల క్రితం అర్ధరాత్రి డాబా మీద ఆకాశానికి చిల్లుపడిందా అన్నంత భారీగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ గొంతు చించుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఇలాగే నేను ఒంటరినే అంటూ అరవాలనుకుంది నిర్మల. కానీ గొంతులో దుఃఖం చుళ్ళు కట్టుకుని తిరుగుతుంటే కళ్ళమ్మట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అవి కన్నీళ్ళా, వర్ష నీళ్ళా, లేక రెండూ కలిసిపోయాయా? ఆ అసహాయ స్థితిలో తేల్చుకోలేకపోయింది ఆమె. ఏమైనా సరే తను ఏడవకూడదు, తన కళ్ళ నుంచి నీరు రాకూడదు. తన కొడుకు కిషోర్ని దృష్టిలో పెట్టుకుని తనకు తానుగా తీసుకున్న నిర్ణయాన్ని వమ్ము చేయకూడదు. కానీ తన లోపలి బాధ తీరిపోయేలా ఈ ఆకాశాన్ని చూస్తూ గట్టిగా అరవచ్చుగా. మరెందుకు తన గొంతులోంచి కేక బయటికి రావటం లేదు?

మరోసారి గట్టిగా, అవును నేను ఒంటరినే ఒంటరినే అని గట్టిగా కేకపెడదామని నోరు తెరిచే లోపల డాబా మీదకి వచ్చే తలుపు మీద దెబ్బదెబ్బా చప్పుడైంది. నీరు నీరు, తలుపు తీయి, గట్టిగా అన్నయ్య రఘు పిలిపి వినిపిస్తోంది. నీరు, నిర్మల అనే పేరుని పిలవడానికి వీలుగా నీరు అని పిలవడం ఎప్పుడు మొదలుపెట్టారో కానీ తన జీవితమే నీరు గారిపోయింది. తనేదో అఘాయిత్యం చేసేసుకుంటానేమోనని పాపం అన్నయ్య పరిగెత్తుకుని వచ్చాడన్నమాట. పూర్తిగా తడిసిపోయిన నిర్మల తల నుంచి కారుతున్న నీళ్లతో నెమ్మదిగా మెట్ల వైపు వెళ్లి డాబా మీదకి వచ్చే తలుపు తీసింది. గబుక్కున్న తలుపు తోసుకుంటూ డాబా మీదకి వచ్చిన రఘు చెల్లెల్ని చూసి కాస్త తేరుకున్నాడు. వెనకాలే వచ్చిన వదిన సంధ్య నిర్మలని చూసి, అమ్మయ్యా ఏ అఘాయిత్యం చేసుకోలేదు అనుకున్నట్టు గుండెల మీద చెయ్యి వేసుకుంది. పద కిందకెడదాం అంటూ నిర్మల చెయ్యి పట్టుకున్నాడు రఘు. కిందకు వస్తుంటే గదిలోంచి కిషోర్ గుక్కపట్టి ఏడుస్తున్న ఏడుపు వినిపించింది. అంటే ఒక్కసారిగా రఘు చెయ్యి విడిపించుకుని ఆ గదిలోకి పరిగెట్టి కిషోర్ని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. సంధ్య వెనకాలే వచ్చి కిషోర్ని అందుకుంటూ, ముందు ఆ తడిబట్టలు మార్చుకురా, ఈ లోపల నేను ఎత్తుకుంటానులే అంది. కిషోర్ని సంధ్య చేతికిచ్చి తడిబట్టలు మార్చుకుంటూ లోపల గదిలోకి వెళ్ళింది నిర్మల. సంధ్య కిషోర్ని చేతుల మధ్య పెట్టుకుని నెమ్మదిగా ఊపుతూ ఊరుకోబెడుతోంది. పక్కనే ఉన్న కుర్చీ మీద కూలబడుతూ, అమ్మయ్యా హడిలిపోయాను అన్నాడు రఘు. కిషోర్ని వదిలి నిర్మల ఏ అఘాయిత్యం చెయ్యదండి, మీరు కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్పింది సంధ్య భర్తకి. ఏమో సంధ్య, నాన్న పోయిన దగ్గర నుంచి నీరు చాలా డల్గా అయిపోయింది అన్నాడు రఘు. నిర్మల పొడిబట్టలు కట్టుకుని వచ్చాక కిషోర్ని ఆమె ఒడిలో పడుకోబెట్టి ఆ గదిలోంచి నిట్టూర్పు విడుస్తూ బయటకొచ్చారు రఘు సంజ. పిల్లాన్ని ఒళ్ళో పెట్టుకుని గోడ కానుకను కూర్చున్న నిర్మలకి గతమంతా ఒక్కసారి కళ్ల ముందుకు వచ్చింది. అమ్మ చనిపోయింది అన్న నిజం ఇంకా మనసు నమ్మలేకపోతోంది. తనప్పుడు బీటెక్ ఆఖరి సంవత్సరంలో ఉంది, యాంత్రికంగా కాలేజీకి వెళ్ళేస్తోంది, కానీ మనసులో బాధ రోజురోజుకు ఎక్కువవుతోందే తప్ప తగ్గటం లేదు. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి ఇంటి నిండా మనుషులు కనిపించి ఆశ్చర్యపోయింది. అమ్మ పోయిన దగ్గర నుంచి నాన్న అన్నయ్య తను ఎలా ఉన్నారో కూడా పట్టించుకొని మేనత్తలు పెద్దమ్మలు వాళ్ళ మొగుళ్ళు కనపడగానే ఆశ్చర్యపోయింది. పెద్దమ్మ తనని చూడగానే కల్పించుకునండి, అన్నీ మన మంచికే అనుకోవే నిర్మల, మీ అమ్మ చేసిన పుణ్యమే అనుకో, ఎంచక్కటి సంబంధం వచ్చింది, కుర్రాడు మంచి జాబ్ చేస్తున్నాడు, అందులోనూ మీ పెద్దత్త వాళ్ళ ఊరే కూడాను, అందరూ తెలిసిన వాళ్లే, ఓ గంటలో వాళ్ళు చూసుకుంటూ వస్తారు, కాస్త మొహం కొడుకుని మంచి చీర కట్టుకో అన్నట్టు టిఫిన్ తెప్పించాడు మీ నాన్న, తినేసి బట్టలు మార్చుకో. తనకేమీ అర్థం కాలేదు. మాట్లాడకుండా లోపల గదిలో ఉన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏంట్రా అన్నయ్య ఇదంతా? అన్నయ్య చెప్పాడు, అమ్మ పోయిన ఏడాది లోపల ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ కన్యాదాన ఫలం అమ్మకి దక్కుతుందిట, వాళ్ళందరూ అంటున్నారు, ఆ అబ్బాయి కూడా పెద్దత్త వాళ్ళకి తెలిసిన వాడేట, అందుకనే నాన్న కూడా దీనికి సరైనన్నారు. తను కాలేజీ నుంచి వచ్చే ముందు ఇంట్లో జరిగిన విషయాలు చెప్పాడు రఘు. ఇంకో నెలలో పరీక్షలు, ఇప్పుడు పెళ్ళేంటి అని అడిగింది. తన మనసు అప్పుడు పెళ్లికి అస్సలు సిద్ధంగా లేదు. పరీక్షలు బాగా రాయాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి అనుకుంది కనుకనే ఈ మధ్య జరిగిన రెండు ఇంటర్వ్యూలు అటెండ్ అయింది. ఏదో ఒకటి వస్తుందని బాగా నమ్ముతోంది. ఈ టైంలో పెళ్ళేంటి? అదిగో వచ్చేసే రండి రండి అంటూ ముందుగదిలోంచి మామయ్య మాటలు వినిపించాయి. పెద్దమ్మ గబగబా లోపలికి వచ్చి, ఇంకా ఇలాగే ఉన్నావింటే వెళ్ళి మొహం కొడుకుని బట్టలు మార్చుకురా అని హడావుడు పెట్టేసింది. అలా హడావుడు పడుతూనే అందరూ కలిసి తన నోట మాట రాకుండా చేసి తన పెళ్లి ఆ రాస్కెల్తో చేసేసారు. అవును వాడు రాస్కెలే, వాడికి ఓ పేరుందని అనుకుంటూ కూడా తన మనసు ఒప్పుకోవటం లేదు. కాకపోతే అప్పటికే అన్ని రకాల వ్యసనాలకే అలవాటు పడ్డ అతను తనతో పెళ్లికి సిద్ధపడితే వాడిని రాస్కెల్ అనక ఏమనాలి? వాడు సరే రాస్కెల్, కాని వాడి అమ్మ నాన్న అక్కలు కూడా అందరూ ఈ విషయాన్ని దాచిపెట్టారే, వాళ్ళనేమనాలి? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న ఆలోచనే రాలేదా వాళ్ళకి? కట్నం వద్దన్నారని విశాల హృదయాలు అనుకున్నారు చుట్టుపక్కలు.

కాని తండ్రి తనని ఉట్టినే పంపలేదు. చాలానే ముట్ట చెప్పాడు వాళ్ళకి. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. కానీ వెళ్లిన నెలలాళ్లలోనే అతను పూర్తిగా వ్యసనాలకి బానిస అన్న నిజం బయటపడింది. అదేమిటని అడిగినందుకు తనను పుట్టింటికి పంపేశాడు. తండ్రి, అన్నయ్య, కొంతమంది పెద్ద మనుషులతో కలిసి చేసిన మధ్యవర్తిత్వం వల్ల బోలెడు షరతులు పెట్టి తనని కాపురానికి తీసుకెళ్లాడు. ముచ్చటగా 3 నెలలు జరిగిన కాపురంలో తను పడిన హింస జన్మలో మర్చిపోలేదు. ఆఖరికి ఆ రాస్కెల్ తనని చంపడానికి ప్రయత్నిస్తుంటే తండ్రి తనింటికి తెచ్చేసుకున్నాడు. కర్మకాలి, అప్పటికే ఈ బిడ్డ తన కడుపున పడ్డాడు. అప్పటినుంచి 7 ఏళ్ల పాటు ఆ రాస్కెల్కి తన తండ్రికి అన్నయ్యకి మధ్య లెక్కకు మించి మాటలు జరిగాయి. పొరుగింటి కయ్యం వినవేడుక అన్న సామెత నిజం చేస్తూ అసలు వాళ్లకన్నా అతని వైపు చుట్టుపక్కలు తన వైపు చుట్టుపక్కలు అత్యుత్సాహం చూపించి ఒకరినొకళ్ళు మీరు మోసం చేశారంటే మీరు మోసం చేశారంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తమ మాటల టూటాలు విసురుకుని అసలే ఊగిసలాడుతున్న తమ సంబంధాన్ని తుంచిపడేశారు. మొగుడు అన్నాక ఓ మాట అండా, ఓ దెబ్బ వేయడా, మేమందరం ఎన్ని మాటలు పడలేదు, అంత మాత్రానికే మొగుడు నరులేయాలా? అయినా ఇది ఎప్పుడెవరి మాట వింది కనుక ఒక్కటి హాయిగా ఉంటోంది. ఇలాంటి మాటలు ఎన్నో చుట్టుపక్కలంటుంటే వింది. ఈ మధ్యలోనే అన్నయ్య పెళ్ళయి వదిన కాపురానికి వచ్చింది. ఈ పిల్లాడు తన వడిలో పడేటప్పటికే తను ఒంటరికి అయిపోయింది. కానీ ఇన్నాళ్ళు తండ్రి తనని కడుపులో పెట్టుకోవడం వల్ల తనకు ఉండడానికి ఒక ఇల్లంటూ ఉంది. కానీ 6 నెలల క్రితం ఎప్పుడైతే తండ్రి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడో అప్పటినుంచి తన బతుకు వీధి పాలైంది. కడుపులోంచి తన్నుకుంటూ వస్తున్న దుఃఖాన్ని బయటికి వినపడేలా గట్టిగా ఏడవడానికి కూడా లేకుండా అయిపోయింది తన బతుకు. ఎక్కుళ్ళు పట్టి ఏడుస్తున్న తనని చూసి ఒళ్ళో ఉన్న బిడ్డ కూడా గొల్లెని ఏడవడం మొదలుపెట్టేవాడు. అబ్బబ్బా, నిన్నింట్లో ఈ ఏడుపులు వినలేకపోతున్నాం, ఏడిస్తే పనులేమిటేంటి, జనగాల్సినవి చూసుకోవాలి కానీ అన్న వదిన మాటలకి ముందు బాధ అనిపించినా తర్వాత కావాలనే తనకు తనే తన గుండెను బండరాయి చేసేసుకుంది. వదిన చాలా తెలివైంది. అందరితోనూ భారమంతా తనే మోస్తున్నట్టు మాట్లాడేది. మనుషులన్నాక ఆ మాత్రం మన వాళ్ళని చూసుకోకపోతే ఎలాగమ్మా, మా ఆడబిడ్డను పాపం మొగుడు వదిలేశాడా, చదువున్నా కానీ చంటి పిల్లాన్ని పెట్టుకుని ఉద్యోగం అంటూ బయటికి ఎక్కడ వెళ్ళగలడు, అందుకే మాతో పాటే గుప్పెడు అన్నం పెడుతున్నాం, ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలాగమ్మా ఇంటి ఆడపడుచుకి. ఆ మాటలు వింటుంది తనకి అన్నం ముందు కూర్చుంటే ముద్ద దిగేది కాదు. పిల్లాడికి పాల కోసం వాళ్ళని డబ్బులు అడగాలంటే చచ్చినంత పని అయ్యేది. అందుకే వీధిని పడి ఏదో చిన్న ఉద్యోగంలో చేరిపోయింది. అక్కడ పని ఎక్కువ, జీతం తక్కువ. ఇంటికొచ్చాక అప్పటిదాకా పిల్లాడు ఎంతసేపు ఏడిచాడో, తన పనులన్నీ మానకు ఎంత కష్టపడేవాడిని ఊరుకోబెట్టిండో కథలు కథలుగా చెప్పేది వదిన. అందుకే కొన్నేళ్లయ్యాక శ్రమపడి అంతకన్నా కాస్త మంచి ఉద్యోగం సంపాదించుకుని పిల్లాడిని తీసుకుని వేరే ఇంటికి మారిపోదామనుకుంది. కానీ అది మటుకు అంత సులభంగా జరిగిందా? మొగుడు వదిలేసిన ఆడదానికి ఇల్లు అద్దెకివ్వడానికి చాలామంది ఒప్పుకోలేదు. మొగుడు వదిలేశాడని చెప్తారేంటి ఎవరైనా, ఏ రూపాయలోనో ఉన్నాడని చెబితే ఎవరైనా కొంపని అద్దెకిస్తారు అన్న వదిన మాటల్ని తను పట్టించుకోలేదు. అబద్ధాలాడడం, నాటకాలాడడం తనకి రాదు. అందుకే ఆ రాస్కల్ మొగుడు దగ్గర ఉండలేకపోయింది. ఇంట్లోనూ బయట కూడా తనకు సహాయం చేసేవాళ్ల మాట అటుంచి సానుభూతి చూపించేవాళ్లు కూడా లేకపోయారు. అందరూ పతివ్రతలే అన్నట్టు ఆ రాస్కల్ తనని వదిలేయడానికి కారణం తనే అన్నట్టు మాట్లాడేవారు. ఆ మాటలకి తనకి దుఃఖం పొంగుకొచ్చేసేది. కానీ తను ఏడిస్తే పిల్లాడు కూడా ఏడుస్తాడు, వదినకి చిరాకు వస్తుంది, అయినా ఏడిస్తే తీరిపోయే దుఃఖం అతనది. అందుకే గుండె రాయి చేసుకుంది. ఎవరైనా ఏదైనా అంటే ఎదుటి సమాధానం చెప్పడం కావాలని నేర్చుకుంది. మొగుడిని వదిలేసి ఎక్కడుంటావు అని అడిగిన వాళ్ళందరినీ, మీ ఇంట్లో ఉండనా అని అడిగింది. తన ప్రశ్నకి వాళ్ళు తెల్లబోయి నెమ్మదిగా పక్కకి జారుకునేవారు. మాటలు అనడానికి ముందుకు వస్తారు కానీ బాధ్యత తీసుకుందుకు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. పైగా అలా అడిగినందుకు తనకి మొండి మనిషినే బిరుదు ప్రదానం చేశారు. అలా కాకుండా వాళ్ళ దగ్గర భోలున ఏడ్చేస్తే వాళ్ళకి సంతోషంగా ఉండునేమో. తను అలా చెయ్యకపోయేసరికి తప్పంతా తనదేనని, తనలాంటి మొండిదానితో పడలేకే మొగుడు వదిలేశాడని అనుకుని వాళ్లకు వాళ్ళు సంతృప్తి పడ్డారు. అలా సంతృప్తి పడటమే కాకుండా అదే విషయం ప్రచారం చేసి తనని ఓ మొండిదానిగా ఈ సమాజంలో నిలబెట్టి
వాళ్లు సంతోషపడ్డారు.

కాని ఇలా మొండిదారిగా పేరు తెచ్చుకున్నతను ఒక్కటే ఉన్నప్పుడు పడే మానసిక వ్యధ వాళ్ళకెవరికైనా తెలుస్తుందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. విడిగా ఇల్లు తీసుకుని వచ్చేసిన దగ్గర నుంచి అన్నయ్యకి తనకి ఉన్న బంధం కూడా నెమ్మదిగా తగ్గిపోసాగింది. కొత్తలో అప్పుడప్పుడు వచ్చి క్షమ సమాచారాలు అడిగి వెళ్లేవాడు. కాలం గడిచిన కొద్దీ అన్నయ్య సంసారం కూడా పెద్దదవుతుండడం, అతనికి కూడా బాధ్యత ఎక్కువవుతుండటంతో ఎప్పుడో ఏడారికోసారి కానీ అన్నయ్యకి కూడా తను గుర్తు రాకుండా అయిపోయింది. ఈ పాతికేళ్లు నెలల పిల్లాన్ని పెట్టుకుని ఒక్కటి ఎన్ని రకాల అనుభవాలు పొందిందో తనకే తెలుసు. ఉన్నట్టుండి బాబుకి జ్వరం వచ్చేసేది, అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా డాక్టర్ దగ్గరికి పరిగెట్టాల్సి వచ్చేది, డబ్బు ఇబ్బందులు ఎలాగూ ఉండేవి. కానీ అంతకన్నా ఎక్కువగా ఒక్కటి ఎవరు పక్కనే లేకుండా బాబుకి ఏమైపోతుందోననే భయంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు పడిన బాధ పగవాళ్లకు కూడా వద్దు అనిపించేది. అలా ఎండిన మూడులో అయిపోయిన తను ఇప్పుడు పాతికేళ్ల తర్వాత ఇటువంటి సందర్భం వస్తుందని ఎప్పుడైనా అనుకుందా? ఆ నెలల పిల్లాన్ని వేరే ఎవరి ఆర్థిక సహాయం కానీ సహానుభూతి కానీ లేకుండా ఒక్కటి పాతికేళ్లపాటు పెంచి ఉద్యోగస్తుని చేసింది. కానీ వాడు ఈ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈ నాలుగేళ్లుగా తనకి తెలియకుండానే తన వెనక ఆడుతున్న నాటకం ఇవాళ తెలిసేటప్పటికీ మట్టిపోయింది. నెలల పిల్లాడుగా కన్న కొడుకును కూడా చూడకుండా వదిలేసిన ఆ రాస్కెల్ ఎప్పుడైతే కిషోర్ ఉద్యోగంలో చేరాడో అప్పటి నుంచి నెమ్మదిగా కొడుకుతో రాకపోకలు సాగించాడు. ఎప్పుడు పిల్లాడి పాలకి కూడా డబ్బులు ఇవ్వని మనిషి, ఏనాడు స్కూల్ ఫీజు కూడా కట్టని మనిషి, మనసులో కూడా పిల్లాడిని చూద్దామని అనుకోని మనిషి ఇన్నేళ్లయ్యాక కొడుకు సంపాదన పడలేక గుర్తొచ్చాడా? ఏమీ కాదు, ఆ రాస్కల్ చేసుకున్న బదల పన్న వల్ల ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. వేరే మనిషి సహాయం లేనిదే రోజు గడవడం కష్టమైంది. అందుకే మూడేళ్ల క్రితం మళ్లీ కలుద్దాం రమ్మనమని తనకి చుట్టముక్కల చేత కబురు పెట్టాడు. ఆ చుట్టం మాట తను వినలేదు. అప్పటి నుంచి చుట్టుపక్కలందరినీ కూడగట్టుకుని కొడుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. వాళ్ల మాటలు నమ్మి ఇన్నాళ్లు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన కొడుకు కిషోర్ ఈరోజు ఆ తండ్రి దగ్గరికి వెడుతూ తనని కూడా రమ్మంటున్నాడు. ఈ సమాజంలో గౌరవంగా జీవించడానికి ఈ పాతికేళ్ల నుంచి తను పడిన కష్టమంతా ఒకసారి సినిమా రీలలా కళ్ల ముందు తిరిగింది నిర్మల్కి. ఏదో ఆలోచిస్తున్నట్టున్న తల్లిని కదుపుతూ, అమ్మా నిన్నే ఇప్పటికైనా నాన్న రమ్మన్నాడు కదా, దానికి అంత ఆలోచన ఎందుకు? అడిగాడు కిషోర్ ఒకసారి ప్రస్తుత కాలంలోకి వచ్చింది నిర్మల. సూటిగానే అడిగింది కొడుకుని, మనల్ని ఇంతకాలం చూడని వాడి దగ్గరికి ఇప్పుడు మటుకు ఎందుకు వెళ్లడం? దానికి కిషోర్ చెప్పిన జవాబు వినగానే ఆమెకి నోటి మాట రాలేదు. అమ్మా మంచో చెడు, ఆ రోజుల్లో నీకు నచ్చినట్టు నిర్ణయం తీసుకున్నావు. నువ్వు ఎలా ఉండగలిగేవో కానీ నేను నీలా ఒంటరిగా ఉండలేనమ్మా. చిన్నప్పటి నుంచి కోల్పోయిన నాన్న ప్రేమ నాకు కావాలి. అదీకాక ఇప్పుడు నేను జీవితంలో సెటిల్ అవ్వాలంటే పిల్లనిచ్చే వాళ్ళకి నేను నా తండ్రి కలిసి ఉండడం కావాలి. ఎంత కష్టపెట్టిన వాళ్ళనైనా క్షమించేయాలని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, అందుకే నాన్నని క్షమించేద్దాం, అందరం కలిసి ఉందాం. మీరిద్దరు కలిసి నాకు పెళ్లి చేస్తే నలుగురిలోనూ బాగుంటుంది. ఆ నలుగురు ఎవరు? నిలదీసింది నిర్మల. అప్పుడు అసలు విషయం బయటపెట్టాడు కిషోర్. అమ్మా నాన్న అక్కయ్య సత్యవతి ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి నేలని ఇస్తామంటున్నారు అన్నాడు నెమ్మదిగా. అప్పుడు అర్థమైంది నిర్మల్కి, ఆ తండ్రికి తగ్గ కొడుకే తన స్వార్థం కోసం తల్లి అభిమానాన్నే పణంగా పెట్టాడు. ఇప్పటికే నిర్మల గుండె బండబారిపోయింది. గుండెల్లో దాచుకున్న దుఃఖం ఎండిపోయి ఎడారిగా మారిపోయింది. ఆ ఎడారిలో వేడి తప్ప ఎక్కడా తడి అన్నది లేదు. అందుకే రానని చెప్పేసింది. తను రానంటే కొడుకు కూడా వెళ్ళదనుకుంది. ఎంత పిచ్చి తల్లి. సరేనమ్మా, నీకు ఇష్టం లేని పని నేను చెయ్యమని నేను బలవంత పెట్టను. నేను వెడుతున్నాను, ఒంటరిగా ఉండడం నీకు అలవాటేగా అంటూ తన రూమ్లోకి వెళ్లి బట్టలు సర్దుకోవడం మొదలెట్టాడు. తను రాననగానే మరో మాట లేకుండా కొడుకు బట్టలు సర్దుకుంటుంటే లోపల నుంచి ఊపిరికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక టెరస్ మీదకి వెళ్లిపోయింది నిర్మల. నిర్మల్ని వెతుకుతూ టెరస్ మీదకి వచ్చిన కిషోర్ ఆ మిట్ట మధ్యాహ్నం నిప్పులు కురిపిస్తున్న సూర్యుడి ప్రతాపాన్ని తట్టుకోలేక కళ్ళకి అడ్డుగా చేయించుకుని, అమ్మా నేను వెడుతున్నాను, టైం అయిపోతోంది, దారిలో నీళ్లను కూడా పికప్ చేసుకోవాలి అంటూ చెప్పేసి వెను తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. ఎండిపోయిన గుండెల మీద గుణపంతో పొడిచినట్టయింది నిర్మల్కి కిషోర్ మాటలు. మండిపోతున్న గుండెలోని వేడిని తట్టుకోలేక ఎక్కడైనా కాస్త తడిలాంటిది దొరుకుతుందేమోననుకుంటున్న నిర్మలకి కిషోర్ మాటలు మరింత వేడిని పెంచాయి. ఆవిర్లస్తున్న మనసులోంచి రగులుతున్న లావ ఒక్కసారిగా బయటపడింది. పాతికేళ్ల క్రితం హోరన కురిసే వానలో నేను ఒంటరినే అంటూ అరవాలనుకున్న కొడుకు కోసం గొంతు దాటి రాని ఆకాక పాతికేళ్ల తర్వాత ఇప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం ఆ కొడుకే తనని విడిచి వెడుతుంటే

0: గుండెల్లో గూడుకుట్టుకున్న లావ గుండెలోటుల్లో కొట్టుకుని నిర్మల గొంతులోంచి గట్టిగా బయటకొచ్చింది. అవును, నేను ఒంటరినే ఒంటరినే ఒంటరినే.
1: మీరింతవరకు అవును నేను ఒంటరినే జిఎస్ లక్ష్మిగారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రసన్న లక్ష్మిగారు పాడిన లలిత గీతాలు.

0: స్వప్న, ఎప్పుడొచ్చావు?
1: నేనెప్పుడో వచ్చానులే, కానీ ఏంటిది, ఎవరు రాశారు ఈ కదా? దీన్ని చివరి పాట ఏది?
0: నేనే రాశానే.
1: ఏంటి, నువ్వు కథలు రాస్తావా? నాకెప్పుడు చెప్పలేదు.
0: ఏదో అదో చిన్న సరదాలే.
1: బావుంది నీ సరదా. ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
0: అవునా?
1: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com కి పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
0: వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
1: అవును, కానీ ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
0: అది కా, నువ్వు ఆకాశవాణిలోనే విందువు గాని.
2: ఇది ఈనాటి మా వనితలో.

0: ఈనాటి కార్యక్రమంలో ఇబ్రహీంపూర్లోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు.
1: తమ్ముళ్ళు చెల్లెలు, మీకందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి చాలామంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా. వీరందరినీ జయజయలతో ఆహ్వానిద్దాం.
2: కదంబ కార్యక్రమంలో మన జడ్పీహెచ్ఎస్ ఇబ్రాహీంపూర్ పాఠశాల బాల బాలికలు పాల్గొంటున్నారు. ముందుగా సరస్వతి మాత ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఎన్ నవనీత, బి జ్యోతి, కే కావ్య, బి లక్ష్మీలు ఆలపిస్తారు.

0: మన పాఠశాల ప్రత్యేకతను 9వ తరగతి విద్యార్థిని ఈ సోని తెలియజేస్తుంది.
1: మా పాఠశాల ప్రత్యేకతలు. మా పాఠశాలలో ఏపుగా పెరిగిన పలు వృక్షాలు, హరితహారంలో నాటిన వందలాది మొక్కలు ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. విశాలమైన తరగతి గదులు, ధారాళమైన గాలి అభ్యాసనానికి దోహదపడతాయి. ప్రయోగశాల నిర్వహణ, గ్రంథాలయ పఠనం విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు విశాలమైన ఆట స్థలం, ఆటలపై మక్కువను కలిగిస్తాయి. ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో

0: మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, 2 డ్రెస్సులు అందిస్తున్నారు. 2017 సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించాం. ప్రతి 7 మండలంలోని 10వ తరగతిలో ప్రథమ ద్వితీయ స్థానాలకు పోటీ పడతాం. అర్హులైన విద్యార్థుల్లో వెలుగు ద్వారా ఉపకార వేతనాలు, అలాగే అమ్మ సంస్థ నుండి ఉపకార వేతనాలు అందిస్తున్నారు. మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా విద్యార్థులపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకే మా పాఠశాల అంటే మాకెంతో ఇష్టం.
1: అన్నయ్య, నేను ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని వినిపిస్తాను.

0: ఇప్పుడు మనం దొంగలకు గుణపాఠం అనే నాటికను విందాం.
1: ఈ నాటికను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గజ్జల కనకరాజు గారు రచించారు. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: తెనాలి రామకృష్ణ కవిగా బి లక్ష్మి, రామకృష్ణ కవి భార్య కమలగా ఎన్ నవనీత, దొంగల నాయకుడు గంగులుగా హి మహేందర్, తోడు దొంగలు రంగులుగా ఎం అజయ్, ఎంకులుగా ఎన్ నిఖిల్ పాల్గొంటున్నారు. వినండి.
2: ఏమండి ఏమండి, మీకు ఈ విషయం తెలుసా?
3: విషయం ఏమిటో చెప్పకుండానే ఈ విషయం తెలుసా అని అడుగుతావేమి?
2: అయ్యో నా మతిబాబు మండా, విషయం చెప్పకుండానే అడిగానా?
3: విషయం ఏమిటో నాచకుండా తొందరగా చెప్పు. నే పద్యం వ్రాయాలి, మంచి పద్య వస్తువులు దొరికింది.
2: మీరు తలుచుకుంటే పద్యాలు కవిత్వాలు ఎన్నైనా వ్రాయగలరు, కానీ
3: అంటూ కాలయాపన చెయ్యకే విషయం తొందరగా చెప్పి ఏడువు.
2: విషయం ఏమిటో చెప్పితే ఏడ్చేది నేను కాదు, మీరే.
3: ఆ ఏడిపోయి ఏడుస్తా గాని ముందు చెప్పితేగలడు.
2: మొన్న మన ఎదురింటి జానకమ్మ గారి ఇంట్లో, నిన్న పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి నగలన్నీ గుళ్ళ చేశారంట కదండి.
3: ఆ విషయం నాకు తెలియదే పిచ్చి.
2: అయ్యో రామా,
3: నేను ఇక్కడనే ఉన్నాను కదా, మళ్ళీ ఏ రాముణ్ణి పిలుస్తున్నావు?
2: మరి నేను మీ భార్యను కదా, మీ సహవాసంతో రాకుండా తప్పుతుందండి.
3: నీ విషయం చెప్పకుండా చమత్కారంగా మాట్లాడడం లేదు.
2: ఓ, మీ చమత్కారం కూల
3: రాక తప్పదు, కానీ నీవు విషయం ఏమిటో చెప్పక తప్పదు భార్యామణి.
2: ఈరోజు?
3: ఆ, ఈరోజు చెప్పు.
2: మన ఇంట్లో దొంగలు పడి మన ఇల్లు గుళ్ళ చేస్తారంటండి.
3: ఆ, దొంగలు చెప్పారా?
2: చెప్పలేదు. ఈ వీధిలో ఉన్న వాళ్ళకంటే మనమే ఉన్నవాళ్ళం కదా, అందుకని.

0: అలా మన ఇంటికి కన్నం వేస్తారట అండి, ఊళ్ళో జనం అందరూ అనుకుంటున్నారు.
1: నిజంగా మన ఇంట్లో దొంగలు పడతారంటావా?
0: పడతారేమోనండి, ఆ ఎదురుండి జనకమ్మ గారి ఇంట్లో, పక్కింటి పార్వతమ్మ గారి ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారు. ఇక్కడ మన ఇల్లు ఒక్కటే మిగిలింది కదండి.
1: అవును, నీ మాట కూడా నిజమే. మరి ఏం చేద్దామంటావు?
0: మా అమ్మగారింటికి నగలు డబ్బులు మూట కట్టుకుని వెళ్ళిపోదామండి.
1: ఓ నీ తెలివి తెల్లారా, అక్కడ ఎన్ని రోజులు ఉంటావేమిటి? ఓ వారం 10 రోజులైతే మళ్ళీ మన ఇంటికి రాక తప్పదు కదా.
0: అవును, మనము ఆ దొంగల బెడద తప్పించే నాతుడే లేడా?
1: ఎందుకుండదు, ఆలోచిద్దాం. కాని బుర్ర వేడెక్కి పోయింది, కొంచెం పాలు వేడి చెయ్యి.
0: పాలు వేడిగానే ఉన్నాయి, తెస్తానుండండి.
1: ఈ దొంగల బెడద ఎలా తప్పించుకోవాలబ్బా?
0: ఇదిగోండి పాలు తాగండి, నాకు ఇంట్లో పనుందండి.
1: పాలల్లో పంచదార కలిసిందిలే. నీవు ఇంట్లో పని చేసుకో, నేను దొంగలకు ఎలా గుణపాఠం చెప్పాలో ఆలోచిస్తాను.
0: అలాగేనండి.
2: దొంగలు ఇంటి వద్ద, దొంగల నాయకుడు గంగులు, తోడు దొంగలు రంగులు, ఎంకులతో సంభాషణ.
3: ఓయ్ రంగులు, నీకు డబ్బు అవసరమని అడిగితివి, దొరికిందా?
4: దొరకలేదు, దొంగిలించాను.
3: ఎవరింట్లో? అసలు ఎప్పుడు దొంగిలించావు?
4: మీ ఇంట్లోనే గడియ క్రితం దోచాను.
3: నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా.
4: మనం దొంగలమేనాయే, ఆ బుద్ధి లేకుండా పోతుందా అన్న?
3: మనల్ని మనం దోచుకోవడం బాగుందా?
4: అట్లంటే మనం మన వృత్తికి అన్యాయం చేసిన వారవుతాం కదా.
3: నీ వృత్తి ధర్మం చల్లగుండగాని మళ్ళీ మన ఇళ్లలో చేయకు.
4: మా దొంగలకి నాయకుడివి, నీ మాట జవదాడుతానా అన్న?
3: జవదాటితే బ్రతకలేరు, కానీ మనం దొంగతనం చేయటం మంచి పద్ధతేనంటావా?
4: కూటి కోసం కోటి విద్యలు, అందులో దొంగతనం కూడా ఒకటి. మనం బ్రతకడం కోసం దొంగతనం చేయక తప్పదు, వేరే వృత్తి మనకు రాదాయే. ఇది న్యాయమో అన్యాయమో ఆ దేవుడికి తెలుసు.
3: అవును, నిన్న దొంగతనం చేసిన వస్తువులన్నీ మనం పంచుకున్నట్టేనా? ఇంకా ఏ వస్తువులైనా మిగిలాయా?
5: అన్నా, అన్ని వస్తువులు నగలు పంచుకున్నట్టే, కాని ఈ చెప్పు ఒకటి పొత్తులో మిగిలిందన్నా.
3: ఒక్క చెప్పు ఎవరైనా ఏం చేసుకుంటారా?
4: దొంగలకు నాయకుడివై ఆ మాట అంటే నేను ఒప్పుకోనన్నా. దొంగలకు చెప్పే లాభం అనే సామెత మర్చావా?
3: అవును రోయ్, మర్చిపోయాను. ఇంతకు ఆ చెప్పును ఎవరు తీసుకుంటారు?
4: నేను తీసుకుంటానన్నా.
5: సరే తీసుకో, కాని మీ బర్రె పాలు ఇస్తుంది కదా, మాకు పోసే పాలవాడికలో 4 రోజులు లెక్క తీసేయాలి.
4: సరే, 4 రోజుల పాటు ఉచితంగా పోస్తాను. ఆ చెప్పు ఇక్కడ ఇవ్వు.
5: ఆ చెప్పు ఇదిగోవయ్.
3: ఇంకులు మంచి మాట అన్నాడు రో.
4: దానంగా తీసుకోవడం నాకు ఇష్టముండదన్నా.
3: ఈ భూమి మీద మనం దోచుకోలేనిది ఏదన్నా ఉందిరా ఇంకన్నా?
5: ఏం లేదన్నా, మన కంట్లో పడ్డ ఏ వస్తువైనా మరేదైనా సరే మనం దోచుకొని తీరుతాం కదా.
4: కూయకురా కోతలు, మనం అన్నింటిని దోచుకోలేం.
3: అయితే మనం దోచుకోలేనిది ఏదో చెప్పురా చూద్దాం.
5: వాడేమి చెప్తాడు, ఆ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు అవి తప్ప?
3: అవేనారా రంగులు?
4: అవి కాదు, కాని మనం దోచుకోలేనిది ధనం మరొకటి ఉంది.
3: లేదురా, మన ఇంకన్నా చెప్పినట్టు మనం దోచుకోలేనిది ఏదీ లేదురా.
5: మనం తలుచుకుంటే వాడు ఇల్లైనా పిల్లైనా గుళ్ళ చేయక మానం కదా.
4: నిజమే, తలుచుకుంటే అన్ని దొంగలించగలం.
3: నేను ఎంకులు అనేది కూడా అదే మాటరా
5: గంగులు? ఉంది ఉంది అంటూ ఊరిస్తావే గాని అసలు దోచుకోలేనిది ఉందా?
4: పరులకు సోదరులకు భూవరులకు గుణరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన గోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెపుడు.
3: అంటే ఏందిరా రంగులు?
5: ఏముంటుంది, 4 అక్షర ముక్కలు నేర్చుకునే కదా. ఏదో మనకు అర్థమవకుండా పద్యం లెక్క చదివే అయిపాయే.
4: కాదెంకన్నా, పద్యం చదివిన వాడిని అర్థం చెప్పకుండా ఉంటానా?
3: అయితే చెప్పు మరి, ఆలస్యం దేనికి?
4: అధికారులు దోచుకోలేనిది, దొంగలెత్తుకపోలేనిది, అన్నదమ్ములు పంచుకోలేనిది విద్యాదనం.
5: విద్యాదానం విద్యాదానం అంటాడు గట్ల, అంటే ఏంటిదే గంగన్న?
3: విద్యాదానం అంటే ఎట్లుంటదిరా?
5: నేను చూసిన గంగన్న, పచ్చగా గీతలు గీతలు ఉంటది, బంగారం వంటిదే కదా.
3: అట్లాంటిది అయితే నేను చూసిన మరి.
5: మనం పిచ్చోళ్ళం అనుకుంటుండన్నా?
4: పిచ్చోళ్ళమైతే తెలివిగా దొంగతనం చేయలేము, కాని విద్యాధనం అంటే చదువు అనే గొప్పదనం.
3: నిజమేన్ రోయ్, చదువును దోచుకోలేం.
5: చదువు అనే ధనాన్ని దోచుకోలేం, కాని గీ పద్యాలను రాసేవాళ్ళని ఏమంటారు?
3: పద్యాలను రాసేవాళ్ళను పద్యాలు రాసేవాళ్ళు అని అంటారు, కాని వైద్యుడని ఎట్లంటారా?
4: పద్యాలు రాసేవాళ్ళను కవి అంటారు.
5: ఇవాళ మనం ఆ కవి ఇంటికే కన్నం వేయాలి, చాలా ధనముందట.
3: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణ కదరా?
4: అవును, ఆయన పేరు తెనాలి రామకృష్ణుడే.
5: అప్పుడే పొద్దుగుకి తర్కంలో పడితే పొద్దు తెలివపాయే.
3: తర్కం సాలుగాని తొందరగా కూడుతిని ఆ కవి ఇంటికే కన్నం వేద్దాం పదండి.
5: అయితే తొందరగా కూడుతిని వెళ్దాం పదండి, ఆలస్యం ఎందుకు?
3: అలాగే తొందరగా రండిరా.

0: రామకృష్ణుడు ఆయన భార్య వాళ్ళ ఇంట్లో సంభాషణ.
1: ఏమండి, నేను మన ఇంట్లో దొంగలు పడతారేమో అన్నప్పటి నుండి మీరు ఏదో విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇంత ఎంగిలి పడండి.
2: ఏమిటి, నేను తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు భలే కనిపెట్టేశావే. అవును, నేను ఎంగిలి పడలేదని నీవు కూడా మానేసినట్టున్నావు.
1: భర్త భోజనం చేయకముందే భార్య భోజనం చేస్తుందా అండి? అసలు మీరు ఎందుకు ఇలా పరధాన్యంగా మాట్లాడుతున్నారు?
2: నేను భోజనం చేయనిదే నీవు చేయవు కదూ. పద వడ్డించు, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను.
1: ఇదిగోండి ఈ చెంబు తీసుకుని వెళ్ళండి.
2: అలాగే ఇలా ఇవ్వు.
1: భోజనం వడ్డించాను, రండి.
2: ఆ వస్తున్నాను. ఇంతకు ఏం కూర వండావు?
1: మీకు ఇష్టమైన వంకాయ కూరనే వండానండి.
2: వంకాయ వంటి కూర పంకజముఖి సీత వంటి భార్యామణియు.
1: ఇప్పటికీ ఆలస్యం దేనికి?
2: సరే లాగిస్తున్నాను, నీవు కూడా నాతో పాటే భోజనం చెయ్యవచ్చు కదా.
1: వచ్చు, కానీ మీరు ముందు చెయ్యండి, ఆ తర్వాత చేస్తాను.
2: అలా చెయ్యు. కొంచెం ఆ సొరకాయ కూర వెయ్యు. ఆ చాలు, పెరుగు చాలు పోయి. బ్రౌ బ్రౌ, కడుపు నిండిపోయింది. మంచినీళ్లు త్రాగి తాంబూలం వేసుకుంటాను. ఇహ నీవు భోజనం చెయ్యి.
1: భోజనం చేసి వంటిలు సర్ది పక్కలు వేస్తాను. అందాక ఆ కుర్చీలో కూర్చోండి. భోజనం అయ్యింది. అయ్యో ఏమైందండి, భోజనం చేసేంత వరకు బాగానే ఉన్నారు.
2: ఆ ఏమీ లేదు, లేవోయి ఊరికినే.
1: మీరు కూర్చుంటే ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. కానీ రండి పడుకుందురు, నిద్రపోయే వేళ కూడా దాటింది.
2: పడుకునే ముందు ఆ పని చెయ్యాలోయ్.
1: ఇంతకు ఏం పని అండి?
2: ఈరోజు మన ఇంట్లో దొంగలు పడతారని అనుమానం ఉంది కదా.
1: అవును అనుకుంటున్నాం.
2: అందుకని మన వెండి పాత్రాలు బంగారు నగలు అన్నింటినీ ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి మన చేదబావిలో వేసేద్దాం.
1: ఆ పని ఎలాగో మీరే చేయండి, నేను పడక గదిని సర్దేసి వస్తాను.
2: అలాగే పోయి సర్దే, నేను ఈ పని చేస్తాను.
1: అలాగేనండి.
3: ఏందిరా వీళ్ళు నిద్రపోయినట్టే లేరు, అవికిడి వస్తుంది.
4: ఆ ఎంతసేపు చప్పుడు చేస్తారు, నిద్రించేవేళ దాటి చాలా సేపు అయింది.
3: అంతవరకు ఈ తోటలోకి వెళ్లి చీకట్లో దాక్కుందాం.
5: అలాగే అన్నా.
4: అబ్బో నేనైతే ఈ గడ్డపారలు సుత్తెలు మోయలేక చస్తున్నా, ఇవి ఇక్కడ దింపేసి దాక్కుంటాను.
3: నీ ఊరికే వదరకురా, ఎవరన్నా వింటే పట్టుకొని మక్కెలు విరగతంటారు.
5: మీ తర్కం ఆపండి, లోపల నుంచి ఏం మాటలు వినిపిస్తున్నాయో విందాం.
1: ఏమండి మీ సర్దడం అయిందా?
2: ఆ అయింది, కానీ ఒకసారి ఇలా రాబోయ్.
1: వస్తున్నాను. ఏమిటండి?
2: ఈ పెట్టెలో మన బంగారు నగలు వెండి పాత్రలు పెట్టినాం.
1: చాలా మంచి పని చేశారు అన్నట్టు తాళం వేశారా?
2: తాళం వేశాను. ఈ పెట్టే మన చేదబావిలో వేసేద్దాం. మన గ్రామంలో రోజుకెక్కడో ఒక చోట దొంగలు పడుతూనే ఉన్నారు. ఈ దొంగల బిడద పోయిన తర్వాత మళ్ళీ ఈ పెట్టెను పైకి తీసి మన సొమ్ములు పాత్రలు తీసుకోవచ్చు. ఏమంటావు?
1: మీ మాట కాదంటానా, మీ ఉపాయం బాగా లేదంటానా? సరే బావిలో వేసేయండి.
2: నీవు కొంచెం ఈ పెట్టెను బావి దగ్గరకు తీసుకుపోవడానికి సహాయం చెయ్యవు.
1: అలాగే. అబ్బా ఈ పెట్టె చాలా బరువు ఉందండి.
2: మన బంగారు నగలు వెండి పాత్రలు కలిపితే బరువు ఉండదా మరి?
1: ఇంకా బావిలో వేసేయండి, మన బావిలో నీళ్లున్నాయి, చాలా లోతు కూడా ఉంటుంది.
2: అట్లాగే వేస్తున్నాను.
1: అమ్మయ్యా ఇక రాంది నిశ్చంతగా నిద్రపోవచ్చు.
2: నిజమే, ఇక మనం దొంగలకు భయపడవలసిన అవసరం లేదు. నిశ్చయంగా నిద్రపోదాం పద.
3: అరే మనం వాళ్ళ ఇంటికి కన్నం వేసే బాధ తప్పిందిరా.
5: నిజమే, రోగి కోరింది పాలే వైద్యుడిచ్చింది పాలే అన్నట్లు మనం సొమ్ములు దోచుకోవడానికే వచ్చాం. వాళ్ళు మనకు శ్రమ కల్పించకుండా అన్ని వెండి పాత్రలను బంగారు నగలను పెట్టెలో పెట్టి బావిలో వేశారు.
4: మెల్లగా బావిలోకి దిగి పెట్టెను తెచ్చుకుంటే చాలు.
5: చాలేరా బడాయి, అది లోతున్న చేదబావి, పైగా నీళ్లు నిండున్నాయి.
3: మరి మనం ఏం చేద్దాం?
4: అయ్యో మన దగ్గర పాతాల గరిగే ఉంటే బాగుండేదేమో.
5: ఇంటికి పోయి పట్టుకొస్తావా? మరి మనం తెచ్చే గడ్డపారలు సుత్తెలు తాళపు చేతులు కత్తులు ఎందుకు గాడిదల మోయడానికి అంటావు కదా.
3: ఊరుకోండిరా, పాతాళ గరికెకు పెట్టె వస్తుందో రాదో కాని బావిలో నీళ్లు తోడేద్దాం, నీరు తగ్గిపోతుంది. ఈ చెంతాడు తొదిగా పెట్టెను పైకి తీసుకుని పోవచ్చు.
4: చీకట్లో బావిలోకి దిగుదామా?
5: ముందు తలో గడియజాము, నీళ్లు తోడిన తర్వాత దిగాలి. చీకటికి భయపడితే ఎలా?
3: ముందు మీరు బావి దగ్గరకు పదండిరా, నీళ్లు తోడేద్దాం. ఇలా తర్కించుకుంటూ కూర్చుంటే తెల్లారే తెల్లారేలా ఉంది.
4: సరే నీళ్లు తోడదాం పదండి. ముందుగా నీళ్లు నేను తోడుతాను.
3: సరే నీవైతే నీవే ముందుగా తోడు, మేమెవరైనా వస్తే గమనిస్తాం, అటు ఇటు చూసి జాగ్రత్త పడదాం.
4: మీరు ఎవరైనా వస్తారేమో గమనించండి, నేను నీళ్లు తోడుతున్నాను.
2: ఒక దొంగ నీళ్లు తోడుతున్నాడు, ఇద్దరు దొంగలు అటు ఇటు తిరుగుతున్నారు.

0: నీళ్లు వృధా పోనీయడం ఎందుకు? చాలా రోజుల నుండి తోటలోని మొక్కలు నీరు లేక అలమటిస్తున్నాయి. ఈ దొంగలకు కనిపించకుండా మెల్లగా పోయి పాదులకు నీళ్లు పోయేలా చూస్తాను. తలో గడియసేపు నీళ్లు తోడి మా తోటలోని పాదులు నిండేలా తోడండి. నాకు నిద్ర వస్తుంది.
1: అబ్బా, చేతులు మండుతున్నాయి. ఎవరైనా వచ్చి తోడండి.
2: నేను వస్తున్నాను లేబోయ్, నువ్వు కాపలాకాయ్.
1: అందరూ నిద్రపోయినట్టున్నారులే, నెమ్మదిగా తోడేవు, ఆలస్యమవుద్ది.
3: వాడికి తెలియదా రాబోయ్?
1: ఇవాళ నీళ్లు తోడేసి మళ్ళీ రేపు వద్దాం.
3: నోర్ముయ్ అపశకున పక్షి, నీళ్లు తోడి పెట్టెను తీసుకుని పోవాలి, కాని కాసేపు కాపలా కాయబోయ్.
2: అయ్యో, నాకు చేతులు మండుతున్నాయి. గంగన్న, నీవు కాసేపు నీళ్లు తోడుదు గాని రా.
3: అరే, చాలా నీళ్లు తోడేశారే, నాకు వంతు తప్పదు కదా. నేను కొన్ని నీళ్లు తోడేస్తా, మంచిగా బాయిలోకి దిగి పెట్టె తీసుకుని వెళ్లిపోవచ్చు.
2: పెట్టెను తీసుకోవచ్చు గాని తొందరగా నీళ్లు తోడేసేయ్.
3: అలాగే, తోడేస్తున్నాను.
1: ఇంకా ఎంతసేపు నీళ్లు తోడతావు? చాలులే,
2: ఇంకా ఆలస్యం వద్దు. బావిలోకి ఎవరైనా దిగండి.
0: ఓ దొంగ సోదరులారా, మా తోటకు నీళ్లు తోడి పెట్టి మాకు ఎంతో సహాయం చేశారు. మీరు కూడా ఎంతో అలసిపోయినట్టున్నారు, నీళ్లు తోడడం ఆపండి, ఇప్పటికీ చాలు.
2: గంగన్న, ఏంకన్న, అప్పుడే తెల్లారింది, మనం పెట్టె కోసం నీళ్లు తోడితే తోటలోకి మళ్ళించిండట.
3: నిజమే రోయ్, మనం మోసపోయాం. దొరికితే బడత పూజ చేస్తారు.
1: పదండి.
4: ఏమండి ఏమండి?
0: ఏమిటి, మళ్ళీ ఏం వార్త తెచ్చావోయ్?
4: మంచి శుభవార్త తెచ్చానండి.
0: ఏమిటో, ఆ శుభవార్త వినవచ్చా?
4: తప్పకుండా. ఊరిలో జనం అందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారులే.
0: ఏమని మెచ్చుకుంటున్నారో?
4: అపాయాన్ని ఉపాయంతో ఎదుర్కోవటంలో నేర్పరని, దొంగలకు తగిన బుద్ధి చెప్పారని అనుకుంటున్నారు.
0: ఇంకా ఏమని అనుకుంటున్నారోయ్?
4: మీ గడసరితనాన్ని, బుద్ధి చాతుర్యాన్ని పొగుడుతున్నారండి.
0: చాలా సంతోషం.
4: అవునండి, ఈ విషయం అడగడమే మర్చిపోయాను.
0: ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందిగా, అడిగి చెబుతా.
4: మీరు దొంగలను ముందుగా చూసినారు కదా, దొంగలు దొంగలు అని అరిస్తే పారిపోయేవారు కదా.
0: దొంగలు దొంగలు అని కేకలు వేస్తే వాళ్ళు పారిపోతారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తారు. దానితో మనకు వచ్చిన ఆపద తప్పిపోదు కాబట్టి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పి పంపాలని అలా చేశాను.
4: ఇంతకీ ఆ పెట్టెలో ఏమి పెట్టారండి? బాగా బరువుంది.
0: ఆ పెట్టెలో వెండి బంగారు నగలు పాత్రలు పెట్టలేదు, అందులో కేవలం రాళ్ళు రప్పలతో నింపేశాను.
4: మీలో ఇంత చాతుర్యం ఉందా?
5: ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం అనే సందేశాన్ని ఇచ్చే దేశభక్తి గేయాన్ని 8వ తరగతి విద్యార్థినుల బృందం జి రేణుక, ఎన్ జయంతి, ఈ మరియమ్మ వినిపిస్తారు.

0: ఇప్పుడు మా ఊరు సంభాషణ విందాం. ఇందులో బి లక్ష్మి, కే కావ్య పాల్గొంటున్నారు.
1: జ్యోతి, స్పెషల్ క్లాస్ కు టైం అవుతుంది, వెళ్దామా?
2: నేను రెడీగా ఉన్నాను, పద వెళ్దాం.
1: మన ఊరు మన 6వ తరగతి చదువుకున్నప్పుడు ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి కదా.
2: అవును, నిజమే. అప్పుడు మన ఊరిలో సీసీ రోడ్లు లేవు, వీధులు ఇంత శుభ్రంగా లేవు.
1: మన గ్రామానికి 2013 ఎన్నిక కాబడిన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి.
2: ప్రతిరోజు మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారు. వీధులన్నింటినీ ఊడ్చి తడి పొడి చెత్త కోసం సర్పంచ్ గారు ఇంటింటికి చెత్త బుట్టలను అందించారు.
1: మొన్న గ్రామ సభలో మాట్లాడగా విన్నాను, మా గ్రామాన్ని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఎంపిక చేశారు. అందుకే సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారు.
2: గ్రామ సర్పంచ్ గత 3 ఏళ్ల నుండి హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలను ప్రజల శ్రమదానం ద్వారా నాటారు.
1: మన ఇబ్రహీంపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు కదా.
2: ఎంపిక చేశారు కాబట్టి మన గ్రామాన్ని ప్రజాప్రతినిధులందరూ ఐకమత్యంతో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
1: గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా గ్రామ సర్పంచ్ ప్రత్యేకత శ్రద్ధ తీసుకొని నిర్మించారు.
2: గతంలో పెద్ద కుటుంబాలకు 10 మరుగుదొడ్లు ఉంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న 530 కుటుంబాల వారందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి.
1: మన గ్రామంలో నగదు రహిత గ్రామంగా ఎంపిక చేసి స్వైపింగ్ మిషన్ ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ ఇంటి పనులు 100% చెల్లించారు.
2: 2016 గ్రామ సర్పంచ్ ను నగదు రహిత గ్రామంగా గుర్తించి కలెక్టర్ గారు సన్మానించారు.
1: 2017 కూడా సర్పంచ్ గ్రామంలోని చేసిన కృషిని గాను బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఎంపిక చేసి కలెక్టర్ గారు సన్మానించారు.
2: ఈ సన్మానంలో డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ గారు 51,000 రూపాయలు నగదు ఇచ్చి సర్పంచ్ గారిని అభినందించారు.
1: సర్పంచ్ గారు 50,000 చెత్త బుట్టలను కొనుగోలు చేసి ఇంటింటికి పంపిణీ చేశారు.
2: గ్రామ అభివృద్ధికి కుల మతాల పట్టింపు లేకుండా సహకరించడం వల్లనే ఇది సర్పంచ్ గారికి సాధ్యమైంది.
1: నిజమే, లేకుంటే సాధ్యం కాదు.
2: మన ఆదర్శ గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలోని సర్పంచ్లు అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు. పాఠశాలను గ్రామాన్ని పరిశీలించి వారెంతో మెచ్చుకున్నారు.
1: అవును జ్యోతి, గత 6 హరితహారంలో భాగంగా మన పాఠశాలలో చీఫ్ సెక్రటరీ కలెక్టర్ హోలీ కేరీ మొక్కలను నాటారు.
2: ఈ సందర్భంగా హరితహారం చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ మన పాఠశాల గ్రామాన్ని పరిశీలించి మెచ్చుకున్నారు. పాఠశాలలో ఎస్ఎస్సి 100% సాధించినందుకు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులను అభినందించారు. మాటల్లో పడి వచ్చాం, మన పాఠశాల వచ్చింది పదా, సార్ వచ్చిండు.
1: అలాగే జ్యోతి.
0: ఇప్పుడు పక్షులను గూర్చిన పరిశోధన చేసిన గొప్ప శాస్త్రవేత్త సలీం ఆలీని గురించి ప్రసంగాన్ని ఎం అశ్విని వినిపిస్తుంది.
3: సలీం ఆలీ అని పేరు వింటేనే స్మృతి పథంలో పక్షుల కిలకిల రావాలు మొదలవుతాయి. ఈయన జీవితం అంతా పక్షుల పరిశోధనకే అంకితమైపోయారు. 10 ఉండగా ఎగురుతున్న ఒక పక్షిని చంపి దాన్ని కాల్చి చీల్చి పరీక్షించాడు సలీం ఆలీ. ఈయన పూర్తి పేరు సలీం మౌజిద్దీన్ అబ్దుల్ ఆలీ. ఐ సలీం ఆలీగానే ఈయన విశ్వ ప్రఖ్యాతి గాంచారు. 1896 ఈయన బొంబాయికి చెందిన కైత్వారిలో జన్మించాడు. 1920 బొంబాయిలో జంతుశాస్త్ర కోర్సు పూర్తి చేసి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన మ్యూజియంలో గైడ్గా పనిచేశారు. 1930 వీవర్ పక్షి గురించి ఈయన ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఈయన పరిశోధన యజ్ఞం ఆయన మరణంతోనే మాత్రమే సమాప్తమైనది. 1941 ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకాన్ని ఎన్నో రకాల ఆసక్తికరమైన

0: అంశాలతో వెలువరించారు. ఈ పుస్తకం ప్రతులు వేల సంఖ్యలోనే అమ్ముడుపోతూ సరికొత్త చరిత్రను స్పష్టిస్తుంది. ఈయన జీవితకాలం అంతా పక్షులతోనే గడిచిపోయింది. ఈయనను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ అని పిలిచేవారు. ఈయన చేసిన పరిశోధనలకు కృషి ఫలితంగా 5 లక్షల నగదు అంతర్జాతీయ అవార్డు వస్తే ఈయన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి విరాళంగా ఇచ్చారు. 1983 భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ అవార్డు చేత సత్కరించింది. ఈయన జూన్ 20 1987 మరణించారు. కానీ ఈయన పరిశోధనలకు మాత్రం మరణం లేదు అని ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
1: కడలి అలల కలల అనే గేయాన్ని బి కీర్తి

0: ఇంతవరకు ఇబ్రహీంపూర్ ZPHS విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
0: ఇది ఈనాటి బాలానందం కార్యక్రమం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కౌమార బాలికల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్దిపై మరింత దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంగన్వాడీలను సామాజిక భాగస్వామ్య కేంద్రాలుగా మార్చాలని ఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది సదస్సు ముగింపు సమావేశంలో అన్నారు. హైదరాబాద్లో ప్రజా రవాణాను మెరుగుపరచడం సహా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి రైతులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే మార్గాల్లో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్ అధ్యయనం జరుగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలైన్మెంట్ ఖరారైన తర్వాతే రైతులకు, రాష్ట ప్రభుత్వాలకు పూర్తి వివరాలు తెలియజేస్తామని తనను కలిసిన మంత్రి కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగిస్తే వరుస ఓటములతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ సంస్థలపై బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు. బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభమవుతోంది. రాష్ట రాజధాని సహా రాష్ట వ్యాప్తంగా 9 రోజుల పాటు వేడుకలు సాగుతాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న వారిలో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03:05. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీని కింద ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల బీమా సదుపాయం కలుగుతుందని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్దం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ చేపట్టాలని ఆయన సూచించారు. బతుకమ్మ పండుగ ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట రాజధాని సహా రాష్ట వ్యాప్తంగా 9 రోజుల పాటు వేడుకలు సాగుతాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆక్రమణలలో ఉన్న 500 గజాలలోపు ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు రెవెన్యూ శాఖ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ ఈరోజు ఖాదీ 5K రన్ నిర్వహించింది. దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం ఈ రోజు నుంచి 22 వరకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పకళ. రత్నకళ పుష్పలత కథ, ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీకుంట రాజ్కుమార్ బృందం.

చెప్పబోయే కథ పుష్పలత కథ మూడవ భాగము. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, రాఘవపూర్ గ్రామం, కుంట రాజకుమార్ గారి బృందంచే మూడవ భాగం ప్రారంభం అవుతున్నది.

0: అన్న పిల్లలు, వీళ్ళు నా పిల్లలు కాదు, నా కంటి పిల్లగాళ్ళు ఉంటారా, నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు, కానీ చిన్నమ్మ చిన్నమ్మ అంటున్నారు, నన్నేమన్నా అమ్మంటున్నారా అని పిల్లగాళ్ళ తీసుకుపోయి బందికానలో పాలు చేస్తే, ఆ బందికాన లోపల భగవంతుని ఆది చేసినప్పుడు లోకాల శంకరుడు ఎప్పుడు వర్షం కురిపించనో ఆ వర్షం ద్వారతోటి, ఆ నీళ్ల ద్వారతోటి, అదే ఒక ఇంటి వీణ నాగన్న గుడ్లు పెట్టిండు, ఒక గుడ్డు వలిగిపోయి నీళ్ల దారపొంటి, ఆగో దోషులు బట్టి నీళ్లు దాగంగా, ధూప కాగలేక నీళ్లు దాగంగా, ఆగో నీళ్ల ద్వారగుంట, ఆగో పుష్పలత కడపల నాగుంబాము పిల్ల పడుతున్నది ఓ లోకులాల, కడపెప్పుడు ఉబ్బుతున్నదో ఒక రోజు ఆయ, రెండు రోజులాయ, మూడు రోజుల వరకు భోగమ కలవతి అనుకున్నది పిలగన్ల తీసి అటువంటి బందికాన పాలు చేసిన సచ్చనా బతికన పిలగన్ల దూత్తనని తలుపులు తీస్తళ్లకు, కడుపు లోపల నా గుంభం పిల్ల పెరుగుతుంది కాబట్టి ఆడివిల్ల కడుపెప్పుడు ఉబ్బుతున్నదో ఆగో భోగమ కలవతి గుండెలు గుబెల్లు అన్నాయి, కార్యాలు జల్లు అన్నాయి, ఇద్దరిని ఒక్క రూము లోపల గది లోపల ఏ సత్తరనుకున్న గాని పపకారి ఒక్క అన్న రత్న కల మహారాజు వాడు సెల్ల సెల్ అన్నాడు, సెల్లకే కడుపు తెచ్చిండు, ఈ మాట నా భర్త తోడి చెప్పి కటికొల్ల చేతుల ఈ పొరగన్ల కథం ఏపిత్తనన్నది భోగమా కలవాతి.
1: అటువంటి కలవతి రాని మనసులు పెట్టుకొని మేడల్లో ఉన్నది హచ్చరికాడ రాజ్యమేలిండు, దేశమేలిండు, కీర్తి చక్రవర్తి అష్ట ప్రధానులకు రాజ్యము దేశం అప్ప చెప్పి ఇంటికెళ్ళిపోయి కమలమన్నము తినస్తానని ప్రధానులకు రాజ్యము దేశం అప్ప చెప్పి.

0: చిన్న ఒత్తుకున్నావు సల్లమకం వాడివేందే, ఎందుకో చిన్నవై ఉన్నావు, నీకేమైంది, ఏ బాధ కలిగింది, నీకున్న బాధ నా తోడి అప్పవే కలవ తీరాని, ఏమైంది
1: నాదా ప్రాణేశ్వర,
0: ఏమిటి
1: నాదా నలుగుట్ల నీ బతుకు నవ్వుల పాలయ్యే కాలం వచ్చిందయ్యో నాదా, ఏమైందనంటే ఏడి నా కొడుకు ఏది నా బిడ్డేదనంట అన్నవు, నీ కొడుకును నీ బిడ్డను నా కొడుకు నా బిడ్డ లెక్క చూసుకుంటా అంటే ఇద్దరు పిలగన్లకు మంచిగా అన్నం పెడతా అంటే వాళ్ళు ఎద్దులోల పోరగన్లు పెరిగి కన్నుల కౌరం వచ్చి మదానమత్తి వచ్చి బడికి ఓంగ రావంగ వానికన్నె చెదిరిందో దానికన్నె చెదిరిందో అన్నయ్యలు పోయి వాళ్ళు అలుమొగలాగినారు ఓనాదో, పిలగన్ల విసిగి పెట్టా ఓనాదా, నాలుగు లోకాలు ఇన్నట్ట అని ఇంతకెళ్ళి బయటికి వెళ్ళనిత్తలేను, నీ పోకట సల్లగుండ పరాయి రాజ్యం అని పోతి వెగ్గిన రోజుల కత్తివి, ఆగొయ్య చూడు నాదా నలుగురింట నాలుగు లోకాలు ఇన్నట్టు మన ఇజ్జ దీనం పోతదా అని సీకట్ రూములు పెట్టి తలుపు పెట్టిందని చూపెడుతున్నది భోగమ కలవాతి,
0: చూడు ఆగో చూడవయ్యా నీ కొడుకును చూడు నీ బిడ్డను చూడు నీ యొక్క బిడ్డకు ఏ కులపడుతుంది, ఎవరికి తెలవకుంటనాద సీకటి మాలు లోపల బంధించిన నిజమే నిజమే ఏ కులకుల్లోల గర్భం ఏర్పడుతుంది, వీళ్ళు అన్న ఇళ్ళలు అయ్యి లోకం మీద ఎక్కన్నన్నున్నదా, ఈ సంగతి ఎవరికి తెలవద్దా, ఏడుగురు కటిక రాజుల విలువ నుంచి

0: కన్నా కంస లేకుండా వీళ్ళ ప్రాణం దీపిస్తా. ఎవరకు తెలవకుంటున్నాడు త్రీ పాపయములకు తెలవద్దు. ఏడుగురి కడికొల్ల పిలిపించి అడిగలాల నా బిడ్డరు నా కొడుకు వాళ్ళు తప్పు చేసిండ్రు, తప్పు చేసిన ఈ రాజ్యంలో ఉండద్దు. ఇద్దరిని తీసుకుపోయి అడివి లోపల కరకర కరకర గొంతులు వేసి వాళ్ళ ప్రాణం ఏమన్నాడు కీర్తి చక్రవర్తి.
1: రాజు నోట సెలవంగనే ఎల్లంగనే ఏడుగురి కడికొల్లు ఇద్దరు పిలగన్ల పట్టుకొని దండరెక్కకు పగ్గం కట్టుకొని అడవిలకు ఎప్పుడు గొర గొర గొర గొర గుంజుకేస్తున్నారో. ఏ పాపం తెలవదు, ఏ నేరం తెలవదు అని అంటే, ఆగో మీరు పాపాత్ములు అని కటికొల్లు గొర గొర గొర గొర గుంజుకపోయి కత్తి కోతల బండకాడ ఆగో నీ ప్రాణముది ఇత్తము భగవంతుని నీ తల్లిదండ్రుల ఆత్మగల్లోళ్ళు ఎవరున్నుంటే అది వేసుకోమనటల్లకు. అప్పుడు పదెళ్ల పబ్బతి బట్టి ఎక్కడున్నవయ్య లోకాల శంకర నీ వరము నీకు ముడుతంది తండ్రి స్వామి.

బండకాడ ఆగో నీ ప్రాణముది ఇత్తము, భగవంతుణ్ణి నీ తల్లిదండ్రుల ఆత్మగల్లో ఎవరుండుంటే అది వేసుకోమనటల్లకు. అప్పుడు పదెళ్ల పబ్బతి బట్టి ఎక్కడున్నవయ్య లోకాల శంకర, నీ వరము నీకు ముడుతంది తండ్రి స్వామి శంకర.

0: సర్వేశ్వర, నీ వరము నీకు ముడుతందా అని భగవంతుణ్ణి అది ఏయంగనే
1: శంకరుడు కళ్ళ చూసిండు పిలగల్ల కన్నీరు. అబ్బబ్బరా బిడ్డ పుష్పలత నా కొడక అటువంటి నీ ప్రాణం పోతాదిరా. రట్టగల రాజా ఏడుగురి కడికొల్ల సీతల మీ ప్రాణం పోవద్దు. మీది తప్పు లేదు కొడక, తప్పు నేరం మీది లేదురా. మీరు సత్యవంతులు, మీరు సమాన ధీరులు. కచ్చబల్ల బండారు తీసింది ఏడుగురి కడికొల్ల మీద కొట్టడల్ల కల్లా. ఏడుగురు కడికొల్ల కడగాలు లేవట్టంగనే ఏడుగురు కడికొల్ల కడగాలు మాయమై ఏడు మల్లె పూల దండలై పుడుతున్నాయమ్మో. గిరగిర తిరిగిండ్రు కడికొల్లకు కళ్ళకు సీకడచ్చింది. నా బిడ్డను నరమానవురాలు దేవత స్వరూపుల మీరు సంపన్నంట మా తరము కాదు. కాకిని కొట్టి కాదంటము, లేని కొట్టి లేదంటము. కాకి రక్తం కొంచబోయి నీ తండ్రికి చూపిస్తాము, మీ చిన్నమ్మకు చూపిస్తాము. తిరిగి పట్నం రాకుండా నీ ఇద్దరు పిలగల్ల కాళ్ళు మొక్కి ఆగో అడవితో వల్ల అటువంటి ఇద్దరు పిలగల్ల సాగనంపి వెనుకకు మరీ వెళ్ళి వస్తున్నారు ఆకటిక వాళ్ళు. ఈ కడిక వాళ్ళ రాకడా అక్కడ ఉండని కాకిని కొట్టిండ్రు, కాకి రక్తం తెచ్చిండ్రు.

మనది పిరికి జంగల లోపల ఇద్దరు పిలగన్లు ఏకులకు లోల శల్లకు గర్భమాయే. నా శల్య పుష్పలత ఈ గర్భం పెట్టుకొని ఏదన్నా ఊరికి పోతే మన తండ్రి మనల్ని నమ్మలేదంటే ఇతరులు లోకము నమ్ముతరా శల్యే? మనం అన్న అన్న మా అన్న ఎల్లలం పోయి ఆలు మొగలమంటే లోకములో మన బ్రతికెందుకే శల్యలా? అన్నయ్యా ఇక వెళ్ళిపోదామా అని అడవి లోపల ఏడ్చుకుంటూ పోతున్నా.

ఆయన తోడబుట్టిన తోడు దొరకది, నా శల్లనాగెట్ట దొరకన్నాని. ఒక కన్ను మూస్తండు, ఒక కన్ను తెరుతండు, తిరిగి తిరిగి ఉన్న శల్ల నిద్రమాయే. ఆ పిలగన్ను కలకల కలకల కన్నీరు తీసుకుంటా బాధపడుకుంటా నిద్రవే.

లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, గడియ గడియకు గర్భం పెరుగుతుంది, కడుపుల నాగన్న పెరుగుతుండ్రు, ఎడమ డొక్క లోపల సత్యమైన కోడి నాగన్న పెరగంగా అడవి అరణ్యవాసం లోపల వస్తుంటే నా వాళ్ళు వచ్చే తువ లోపల అయ్యో అయ్యో భూమితోడ పుట్టింది కరణాల పుట్ట కంచల్ల మర్రి మర్రి కింద ఉన్నది 12 వేదేవికాల పర్బండ ఇక పొద్దు కింది సెల్లే ఈ చెట్టు కింద వండుకుందామని సెల్లను ఓ బందుకు వండబెట్టి అన్నగాడనుకున్నాడు నేను నిద్రవేనట్టే ఉంటే అటువంటి అడవి లోపల క్రూర మృగంబులు ఎక్కువ ఉన్నాయి ఏదన్న పెద్ద పులో జిట్ట పులు వచ్చిన చెల్లెను పోంచేత్త నా చెల్లె నాకెట్ట దొరకాలే 80 ఆవిడవేనా ఎన్నుగాను రాదు 90 ఆవిడ

పాలభాండ వల్ల తయారు చేసిండు ఆ శంకరుండు. ఆడిబాల పుష్పల దేవ నిద్ర లోపలన్నది పిలగాడు పన్నట్టే పన్నడు గప్పుడే ఎన్నంటుకున్న వల కన్నంటుకున్నది. ఈ పాలవాసన ఎవరు చూస్తున్నారు? ఆగో పాములకు పాలంటే ఎంతో ఇష్టమాట. ఆ అమ్మవారు కడుపు లోపల ఉన్నది నాగన్న ఎప్పుడు పసిగట్టను.

అనగానే విలవిల కొట్టుకొని ప్రాణ విడవంగ ఏమన్నది, ఒరే రత్నకళ రాజా, నాదేము తప్పు లేదు, తప్పు నేరము లేదు, నీ చెల్లె నీళ్ళాగింది, నీళ్ళాగినందుకు నేను సత్యాన గర్భాన పడ్డా, నన్ను ఉత్తగదంపుతానవురా, నన్ను సంపవుతల వారేస్తానవు, గాని నేను సత్యని అవతల వారేసాక నా బొక్కలు ఉత్తగవోవు, నా యొక్క శాపన తోటి ఇప్పుడే ఒక్క నాగమల్లె చెట్టు అయిపుడతా. నాగమల్లె చెట్టు నీడకు నువ్వు ఎప్పుడన్నా నచ్చినట్టు అయ్యేదింటే ఆగో, నా రూపము నీకు రావన్నని శాపన పెట్టిండు ఆ నాగరాజు. గిరగిర దిప్పి అటు వారేస్తల్ల కల్లా అటువంటి నాగన్న శాపన పెట్టి, నాగన్న శాపన ఎన్ని రోజులకైనా పావు పగబడితే పావన్న దావాలే, పగబట్టి రోడన్న దావాలే. నాగమల్లె చెట్టు ఎప్పుడు పగతోటి ఉన్నదో, నిండార పూలు పూస్తుంది, అక్కడ సంగతి అక్కడ ఉంటని చెల్లె చూస్తల్లకల ఎప్పటోళ్ళ గర్భం ఏర్పాటైంది, ఏమి లేకుండా సమానం అయిపోయింది కడుపు, నా చెల్లెకి చెప్తే నా చెల్లె భయపడుతుందని చెల్లెను లేపిండు. చెల్లెలా ఇగో పాలు తాగుదామని

చేతులకెళ్ళి సెల్లెత్తంది, సెల్ల చేతులు అన్న పూలమంతేసి ఆట ఆడుకోంగ, ఆట ఆడితే బాధ మారిపోతాం సెల్లె. ఈ ప్రకారంగా ఆట ఆడంగా సెల్ల చేతులకెళ్ళి బంతి పోయి ఆ నాగమల్ల చెట్టు ఆ నాగన్న సాబను తోడి ఉట్టలేదా? అదే చెట్టు కింద పూలమంతి ఎప్పుడు పట్టదో? సెల్లే నువ్వు ఆగు సెల్లె, నేనే పూలమంతి ఎత్తనా అని.

రత్న కల రాజా అంటే అన్నను చూసుకుంటే చెల్లె ఎడుతుంది, చెల్లెని చూసుకుంటే అన్నయ్య ఎప్పుడు ఎడుస్తున్నాడో, ఇక నా చెల్లె దగ్గర నేనుంటే నన్ను చూసుకుంటే ఎడుతుందా అని. ఆగో రత్నకళ మారాదు పావు అవుతారా మీన, మొయ్య మొయ్య మొయ్య మూతలు పెట్టుకుంటా నాగన్న ఎప్పుడు పోతున్నాడో, చెల్లె గనక నేమి నా అన్న పోత నాకు దొరకడా అని చెల్లె పాముతో ఒక పట్టుకో అని. ఈ అన్న ముందర పోతున్నాడు, చెల్లె వెనకారో.

పడకుంట పోత నర్లు పాప పొల్లి ఎవరన్నా దూత్తే నా ప్రాణము తీస్తారు. రాళ్ళు బుక్కే పక్షి రాళ్ళు బుక్కాలే, రత్నాలు బుక్కే పక్షి రత్నాలు బుక్కాలే అని రాను రాను పిలగాడు వచ్చే తోవ లోపల. నా చెల్ల గనబడకుంట పోతే ఏదన్నా ఊరు కలిసిన కాడు ఉపదానం అడుక్కొని నా చెల్ల బతుకుద్దా అని ఆగో రాను రాను ఆగో ఒక కారణల్ల పుట్టంటే ఆగో రేణుకి ఎల్లమ్మ గుడి, ఆ గుడి బందుకు కారణల్ల పుట్ట ఉన్నది, పుట్ట లోపల దొరబడ్డాడు ఆ బాలుడేమో. పిలగాడు పుట్టలకు వాయే ఆడి విల్లనేమో, అటువంటి మోసేది మందం ఒక శైవయింది. ఆడివిళ్లకు పుట్టలకు వస్తదా? భగవంత నాన్న నాకెట్ల దొరకాలే? నేనెళ్ళి పోతే నాన్న పాముల పామయ్య కలిసిపోతాడు కావచ్చు. అన్నా ఎక్కడున్నావు తల్లి రేణుక ఎల్లమ్మ, మమ్మల రక్షించి మమ్మల కాపాడి మా తండ్రికి మా గల్పవ తల్లి. అమ్మా ఓ తల్లి రేణుక ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతమని కోడలుగా మీ వరాని గౌలాడి బిడ్డ గనసారి ఎల్లమ్మ మధులాడి బిడ్డ మావురాల ఎల్లమ్మ. అమ్మా నీ బిడ్డల్ల బిడ్డననుకో, నీ బిడ్డ ఈల గౌరవ్వననుకో, నీ కొడుకు పరశురాముడు అనుకో, నా అన్నను నాకు ప్రసాదించి ఆగో నా తండ్రి కలిపి మమ్ములగా పాడవమ్మో ఎల్లమ్మా అని రేణుక ఎల్లమ్మ గుడి కాడ తల సిరుసు గుద్దుకుంటా.

నా నాగన్ననేమో పసివిలగన్న వేసింది, ఆడిబిళ్ళను అల్లారు ముద్దుగా అర్రెళ్ళ పిల్లలు వేసి ఆ పిలగన్నను ఓడి లోపల పెట్టుకొని వరే కీర్తి చక్రవర్తని ఆ భూచక్రగిరి పట్టణము లోపల ఒక పుట్టుగత్తర లేపటల్ల కల్లా ఎవలకు మాయలు దొరకలేవ్ ఈ పుట్టుగత్తరవో అన్నాని అటువంటి రాజుకు కలలోన కల ఎప్పుతంది కొడక సత్యాన బోనాలు ఎత్తుకొని ఆ యొక్క గుడి కాడికి రావాలి. నా పండగ వేసినట్టయితే నీ యొక్క రోగం నీ రాజ్యంలో ఎక్కడ రోగం అక్కడ పోతుంది అన్నప్పుడు ఊరు మొత్తం సాటింపు వేసిన మంగళం అన్నారు. అందరు ఏకమాయి బోనాలు ఎత్తుకొని భోగవ కలవతి బోనాలు ఎత్తుకొని గుళ్ళబేటకి

వినే చేయి పెట్టంగానే మందు మొత్తం మసాల మాయమైపోయింది. నా కొడుక, ఇగో నీ కొడుకు రత్నకళరాజు, నీ బిడ్డ పుష్పలత, భోగము చేపట్టే నీకిన్ని కష్టాలు వచ్చినాయి, భోగము దాన్ని నా గుడి ముంగడ వంటి నీళ్ళు వంటి పొక్క తోటి పొక్క లోపల పాదర పెట్టుండ్రు అన్నమోలే. ఇటువంటి తప్పు ఆడ చేద్దని మాడు వంటి పొక్క లోపల అవో భోగము దాని ప్రాణం తీసిండ్రు తల్లు. కొడుకును తీసుకొని బిడ్డను తీసుకొని భూచక్రగిరి పట్టణం వచ్చి అగో కచ్చీర కట్టించి కొడుకును బిడ్డను పట్టుకొని సకల సంతోషాలతోటి అయ్యలాలని ఏం చేసింది తప్పే భోగమ కలవతి.

సకల సంతోషాలతోటి ఆవుగులు ఏ కలిసినట్టు లేక ఆవు కలిసినట్టు కులమంతా కలిసింది కూరాడు ఉలిసింది. సత్యము గల్ల కథ, కష్టము గల్ల కథ. మరి ఈ పుష్పలత కథ ఆఖరి భాగం ఇక్కడికి సంపూర్ణము.

0: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ, పుష్పలత కథ, ఒగ్గు కథ విన్నారు. వినిపించిన వారు శ్రీ కుంటా రాజ్కుమార్ బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, పంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాము.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ గానం చేసి సంగీతాన్ని సమకూర్చిన

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

మీరు విన్నా పాట రావు బహదూర్ సినిమా కోసం అనంత సిద్ధార్థ గానం చేశారు. కార్యక్రమంలో తర్వాత మా ఇంటి బంగారం ఈ సినిమా కోసం సంతోష్ నారాయణన్ గానం చేసిన పాట.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా కోసం హరిచరణ్, శృతిక, సముద్రాల గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 కుసుమ పంట సాగులో మెళకువల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీ మాణిక్యమణి గారు అందించే వివరాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొరమైన చేపల పెంపకం యాజమాన్యం పద్ధతుల గురించి పాలేరు శ్రీ పివి నరసింహారావు గారు, తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి టిఎన్ రాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్యా.

రాత్రి 8:03 మీరు వినబోయే కార్యక్రమం ఇన్సైట్. ఈ కార్యక్రమంలో వరల్డ్ మెంటల్ హెల్త్ డే అండ్ నేషనల్ పోస్టల్ డే, ఇంకా ఆకాశవాణి హైదరాబాద్ ట్రిబ్యూట్ యాక్టర్ నానా పెటేకర్ బై మిస్సెస్ రాజేశ్వరి కళ్యాణం ఈ కార్యక్రమం ఉంటుంది. 8:30 చిత్రసీమ కార్యక్రమం వినవచ్చు. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా కార్యక్రమాలు 6:10 బైబిల్ సూక్తులు, దేవుని సన్నిధి సందేశం గురించి వివరాలు వినిపిస్తారు పాస్టర్ ఆనంద్ పాల్. భక్తి రంజని కార్యక్రమం 6:15 దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా ప్రసారమయ్యే ప్రత్యేక భక్తి రంజనిలో దేవీం శరణం గచ్చామి కార్యక్రమం బాలా త్రిపుర సుందరి మొదటి రోజు. 6:35 పొలం పనులు, యాసంగిలో ఆవాల పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు వినవచ్చు. 7:00 జిల్లా సమాచార లేఖ హనుమకొండ సమాచారం వివరాలు అందిస్తారు శ్రీ డి వీణవాణి. 7:15 ఈ మాసం పాటలో రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 7:20 బతుకమ్మ ప్రత్యేక పాట వింటారు. 7:35 స్తుతిమాల, 8:35 శాస్త్రీయ సంగీత కచేరీ విజయవాడ కేంద్ర సమర్పణలో ఉంటుంది. వాద్య సహకారం వీణ, శ్రీమతి వి ఉదయలక్ష్మి, మృదంగం శ్రీ కె, సద్గురు చరణ్. 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం మొదటి భాగం వింటారు. 12:10 యువని సంగీత ఆంగ్ల కార్యక్రమం ఉంటుంది. హిందీ కార్యక్రమం 12:40, 1:20 వనితాలోకంలో మహిళలు సమాన గౌరవం మీడియా పాత్ర చర్చా కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్నవారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఓటార్కర్. బాల వినోదం పొన్నల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వినవచ్చు. 3:00 సమన్వయ నాటిక కార్యక్రమం ఉంటుంది. వామనుడు నాటకం రచన శ్రీ పురాణ పండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏనుగుల శంకరమ్మ బృందం బతుకమ్మ పాటలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో ఆక్వాఫోనిక్స్ విధానంలో చేపల పెంపకం గురించి పిచ్చేరు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు అందించే వివరాలు ఉంటాయి. 7:15 వరిని ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తారు.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునఃప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దీని కింద ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల బీమా సదుపాయం కలుగుతుందని తెలిపారు. ఈరోజు ఖమ్మంలో జరిగిన ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్దత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం వర్తించేందుకు తెలంగాణలో జన్మించడమే ప్రధాన అర్హత అని, కులం, మతం, ఆదాయం వంటివి పరిగణనలోకి రావని వివరించారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని చెప్పారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హగ్గు వినియోగించుకోవాలని, ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరూ మళ్లీ నూతనంగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 4.65 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్ల పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,000 కోట్ల రూపాయల విలువగల పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే నెల 19 నుంచి 4 రోజుల పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 85వ సదస్సు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఐఐటి, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను ఆ చర్చలో భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాధార పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రైతులతో కూడా ముచ్చటిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాలపై ప్రాథమిక నివేదికలు సిద్ధం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల సంస్థలు వంటి రాజ్యాంగ వ్యవస్థలను తప్పుబడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాస్తవాలను గ్రహించి ఓటర్లను గౌరవించడం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి కలిగే మేలును, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రం అందజేశారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు పరిరక్షించవలసి ఉందని ఆయన అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు, భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం తదితర సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక్కో విశేష పేరుతో గౌరమ్మను పూజిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకులు, ముద్దపప్పు, నానేబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నముద్ద

0: పెద్దల బతుకమ్మల వరుసలో వేడుకలు జరుగుతాయి. ఈ నెల 18న నిర్వహించే సద్దుల బతుకమ్మతో ఈ మహోత్సవం ఘనంగా ముగుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలంగాణ వైభవం ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లాలని గవర్నర్ తమ సందేశంలో ఆకాంక్షించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటే ఈ పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య ఐక్యతతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 18 వరకు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, 20-26 తేదీల మధ్య తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. కాగా పాఠశాలలకు ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించింది. దేశానికి నైపుణ్యం గల సాంకేతిక నిపుణులను అందించిన వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ 68వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ పూర్వ విద్యార్థి పద్మశ్రీ పురస్కార గ్రహీత చంద్రమౌళి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మాకు ఆకాశ్ ప్రాజెక్టు మొత్తం డిజైన్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ డెలివరీ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నా ప్రాజెక్ట్ డైరెక్టర్షిప్ లో జరిగింది. సో మొన్న ఆపరేషన్ సింధూర్ లో దాన్ని వాడడం వల్ల నాకు మంచి అంటే ఈ టీమ్ ఆకాశ్ సెల్లార్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల మన కంట్రీలు మన అసెట్స్ అన్నిటినీ డిఫెండ్ చేసింది. ఇప్పుడు ఎన్ఐటీ నుంచి పద్మశ్రీ రావడం అనేది చాలా చాలా లేదు, ఇంతవరకు ముందు క్లియర్ ఉంది. దాని వల్ల మన కంట్రీకి కూడా యూస్ఫుల్ అయింది పద్మశ్రీ వచ్చింది.
0: త్వరలో నిట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్ నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధి డాక్టర్ రమ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు జరుపుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ కింద అందిస్తున్న రాయితీలతో సోలార్ ప్లాంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే వినియోగదారులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: పీఎం సూర్యఘర్ పథకం కింద అర్హులైన గృహ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ కు 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ కు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్టంగా 78,000 సబ్సిడీ. అర్హత, సాంకేతిక ప్రమాణాలు, పథకం నిబంధనలకు అనుగుణంగా సబ్సిడీ లభిస్తుంది.
0: జనగామ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అధికారులను ఆదేశించారు. జనగామ మండలంలోని షామీర్పేట గ్రామంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఈరోజు సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అన్ని శక్తి ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాబార్డ్ మైభారత్ సహకారంతో నిఫ్ట్ హైదరాబాద్ నిర్వహించే ఖాదీ 5K రన్ ఈరోజు పూర్తయింది. భారతీయ వస్త్ర సంస్కృతిని, చేనేత గొప్పతనాన్ని యువతకు చేరువ చేసేందుకు విద్యార్థులు ఈ రన్ను చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం పునః ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి కోమటి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతరస్థలే విరోధ సమాహ్వానేషు దిల్లీ ఆరక్షిబలేన ప్రవర్తితా సుదృఢ సురక్షావ్యవస్థా. అనేకే సందిగ్ధాః నిరుద్ధాః. రాష్ట్రీయ రాజధాన్యాం రేల మెట్రో సేవాః చ అంశికతయా ప్రభావితాః. సంవైధానిక సంస్థానాం దుర్బలీకరణస్య, లోకతంత్రే చ జనవిశ్వాసభంజనస్య విపక్షోపరి భాజపా దళేన ఆక్షిప్తః గభీరారోపః.

స్పెషల్ ఫంక్షన్స్. దేర్ ఆర్ మెనీ స్పెషల్ ఫంక్షన్స్, బట్ దీస్ టూ స్పెషల్ ఫంక్షన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇంటెగ్రల్స్. జనరల్లీ మెనీ ఇంటెగ్రల్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ బట్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గామా అండ్ బీటా ఫంక్షన్స్. దట్ ఈస్ వై గామా అండ్ బీటా ఫంక్షన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. నౌ యు ఆర్ గోయింగ్ టు లర్న్ ది డెఫినేషన్ ఆఫ్ గామా అండ్ బీటా ఫంక్షన్స్ అండ్ ది రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్. అంటే గామా బీటా ప్రమేయాల నిర్వచనం మరియు వాటి మధ్య గల సంబంధాన్ని తెలుసుకుంటారు. నౌ ఐ విల్ గివ్ డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్. ఇఫ్ ఎన్ ఈజ్ ఎ పాజిటివ్ దెన్ ది డెఫినెట్ ఇంటెగ్రల్ ఇంటెగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎన్ విచ్ ఈస్ కాల్డ్ ది గామా ఫంక్షన్. గామా ఫంక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆయిలర్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ది సెకండ్ కైండ్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై గామా ఎన్. సో దట్ గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ వేర్ ఎన్ గ్రేటర్ దెన్ 0. పర్టిక్యులర్లీ వీ కెన్ సే దట్ ది వాల్యూ ఆఫ్ గామా 1 ఈజ్ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వేర్ ద లిమిట్స్ 0 and ∞ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ గామా 1 ఈజ్ 1. నౌ ఎవాల్యుయేషన్ ఆఫ్ గామా ఫంక్షన్ అంటే గామా ప్రమేయం గణనం గురించి తెలుసుకుంటారు. బై ది డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్ వీ హ్యావ్ గామా ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. ఆల్సో రైట్ ఇట్ యాజ్ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఎక్స్ టు ది పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నౌ ది రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్. వీ హ్యావ్ గామా ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ వేర్ ద లిమిట్స్ 0 and ∞ ప్లస్ ఎన్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. హియర్ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ ఈజ్ గామా ఎన్ బై ది డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్. దట్ ఈస్ వై గామా ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ గామా ఎన్. దిస్ ఈస్ ది ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ గామా ఫంక్షన్ ఆర్ రిడక్షన్ ఫార్ములా ఫర్ గామా ఎన్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ ఎవాల్యుయేటింగ్ గామా ఎన్. నౌ ఐ విల్ గివ్ సమ్ రిజల్ట్స్ ఫర్ గామా ఫంక్షన్. ఇఫ్ ఎన్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ దెన్ బై రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ ది అబోవ్ ఫార్ములా వీ గెట్ గామా ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ గామా ఎన్. Now write the reduction formula for gamma n. Then we have gamma n plus 1 is equal to n into n minus 1 into gamma n minus 1. Again we write the reduction formula for gamma n minus 1. Then we have gamma n plus 1 is equal to n into n minus 1 into n minus 2 into gamma n minus 2. Now continue this procedure. We get gamma n plus 1 is equal to n into n minus 1 into n minus 2 into and so on 3 into 2 into 1 into gamma 1. We know that the value of gamma 1 is 1. Therefore, gamma n plus 1 is equal to n into n minus 1 into n minus 2 into and so on 3 into 2 into 1. Hence, we say that gamma n plus 1 is equal to n factorial when n is a positive integer. Now, find the value of gamma 1 by 2. By the definition of gamma function, we can write gamma 1 by 2 as gamma 1 by 2 is equal to integral from 0 to infinity e power minus x into x to the power minus 1 by 2 into dx. Now, put x is equal to t square so that dx is equal to 2t dt. If x is equal to 0, t is equal to 0. And if x is equal to infinity, t is equal to infinity. Here t varies from 0 to infinity. Then gamma 1 by 2 becomes integral from 0 to infinity e power minus t square into 1 by t into 2t dt, which is equal to 2 into integral from 0 to infinity e power

0: స్క్వేర్ ఇంటూ ఎస్ టు ది పవర్ 2n-1 ఇంటూ డిఎస్. నవ్ వీ టేక్ గామా ఎమ్ ఇంటూ గామా ఎన్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ టు ది పవర్ 2m-1 ఇంటూ డిటి ఇంటూ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ టు ది పవర్ 2n-1 ఇంటూ డిఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ టీ టు ది పవర్ 2m-1 ఇంటూ ఎస్ టు ది పవర్ 2n-1 డిటి డిఎస్. నవ్ చేంజింగ్ టు పోలార్ కోఆర్డినేట్స్ వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా, దెన్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అండ్ డిటి ఇంటూ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డిఆర్ ఇంటూ డి థీటా. దేర్ ఫోర్ వీ కెన్ రైట్ గామా ఎమ్ ఇంటూ గామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to π/2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ కాస్ టు ది పవర్ 2m-1 తీటా ఇంటూ సైన్ టు ది పవర్ 2n-1 తీటా ఇంటూ డిఆర్ ఇంటూ డి తీటా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ టు ది పవర్ 2 × m+n-1 ఇంటూ డిఆర్ ఇంటూ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to π/2 కాస్ టు ది పవర్ 2m-1 తీటా ఇంటూ సైన్ టు ది పవర్ 2n-1 ఇంటూ తీటా డి తీటా. నవ్ ఫస్ట్ వీ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఆర్ టు ది పవర్ 2 × m+n-1 ఇంటూ డిఆర్. పుట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ సో దట్ 2rdr ఈజ్ ఈక్వల్ టు du. దెన్ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ u ఇంటూ యూ టు ది పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ du ఈజ్ ఈక్వల్ టు గామా ఎం ప్లస్ ఎన్. హియర్ ద వాల్యూ ఆఫ్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to ∞ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ టు ది పవర్ 2 × m+n-1 ఇంటూ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సిమిలర్లీ వీ కెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to π/2 కాస్ టు ది పవర్ 2m-1 తీటా ఇంటూ సైన్ టు ది పవర్ 2n-1 తీటా ఇంటూ డి తీటా. పుట్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వి సో దాట్ 2 సైన్ తీటా కాస్ తీటా డి తీటా ఈజ్ ఈక్వల్ టు డివి అండ్ వి వేరీస్ ఫ్రమ్ 0 to 1. దెన్ ఇట్ బికమ్స్ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to 1 1-v టు ది పవర్ m-1 ఇంటూ వి టు ది పవర్ n-1 ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to 1 v టు ది పవర్ n-1 ఇంటూ 1-v టు ది పవర్ m-1 డివి, which is equal to beta of n comma m by the definition of beta function, which is also is equal to beta of m comma n by the symmetry of beta function. Here we got the value of 2 into integral from 0 to π/2 cos to the power 2m-1 theta into sin to the power 2n-1 theta into d theta is equal to beta of m comma n. Here we have gamma m into gamma n is equal to గామా ఎం ప్లస్ ఎన్ ఇంటూ బీటా ఆఫ్ ఎం కామా ఎన్. ఫ్రమ్ దిస్ వన్ వీ గెట్ బీటా ఆఫ్ ఎం కామా ఎన్ ఇజ్ ఈక్వల్ టు గామా ఎం ఇంటూ గామా ఎన్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్. దిస్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్.
1: వి ఆర్ లిసనింగ్ టు డాక్టర్ కె శ్రీదేవి ఆన్ ది టాపిక్ గామా అండ్ బీటా ఫంక్షన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఫర్ యూజీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకువల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త సి మాణిక్యమణి గారు అందించే వివరాలు.
2: నమస్కారం, నేను సి మాణిక్యమణి, సైంటిస్ట్, ప్లాంట్ బ్రీడింగ్, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అండి. ఈరోజు మనం కుసుమ సాగులోని మెళకువలు తెలుసుకుందాం. సుమారు 53,000 హెక్టార్ల సాగు విస్తీర్ణంతో భారతదేశం ప్రపంచంలోనే కుసుమ సాగులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ సుమారు 0.4 లక్షల టన్నుల కుసుమ ఉత్పత్తి మాత్రమే అవుతూ 3వ స్థానంలో ఉంది. దీనికి కారణం మన దేశంలో కుసుమ యొక్క సగటు ఉత్పాదకత హెక్టారుకు 776 కిలోలు మాత్రం. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కుసుమ అత్యధికంగా సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి మరి మెదక్ జిల్లాల్లో కుసుమ పంట అధికంగా పండించబడుతుంది. గత ఏడాది మన రాష్ట్రంలో సుమారు 11,000 ఎకరాల్లో కుసుమ సాగైంది. ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితే ముదురుతున్న ఎల్నినో తీవ్ర ప్రభావం కారణంగా తెలంగాణలో ఋతుపవనాలు బలహీనపడి భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో మన యాసంగి సీజన్లో అత్యంత సవాలుగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ 2026 మన యాసంగిలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటల సాగులను తగ్గించి 6 తడి పంటలు వేయాలని రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇలాంటి తక్కువ నీటి లభ్యత మరియు పొడి వాతావరణ పరిస్థితుల్లో తెలంగాణలో కుసుమ పంట సాగు అత్యంత కీలకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. కేవలం 1 లేదా 2 తేలికపాటి తడులతో లేదా కేవలం లభ్యమయ్యే భూగర్భ తేమతోనే ఈ పంట మంచి దిగుబడిని ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో, తేలికైన యాజమాన్యంతో, అనేక ఉపయోగాలతో నమ్మకమైన దిగుబడినిచ్చే పంట మన కుసుమ పంట. దీనిలో మనము ఈరోజు కుసుమ పంట యొక్క యాజమాన్యం తెలుసుకుందాం. నీరు నిల్వని బరువైన, తేమ నిలుపుకునే నల్లరేగడి మరియు నీటి వసతి గల ఎర్రగర్ప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. కొద్దిపాటి క్షారత్వం కలిగిన నీళ్లలో కూడా మనం ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. అలాగే అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా పండించుకోవచ్చు. యాసంగిలో నల్లరేగడి నీళ్లలో ఏక పంటగా పండించేటప్పుడు మనం ఖరీఫ్లో 3-4 సార్లు దుక్కివేయటం వల్ల తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఈ కుసుమను సెప్టెంబర్ 2వ పక్షం అంటే సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు మనం విత్తుకోవడానికి అనువైన సమయం. ఒకవేళ మరీ ఆలస్యమైనట్లయితే నవంబర్ 1వ పక్షం వరకు కూడా మనం ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు. 1 ఎకరాకి 4 కిలోల కుసుమ విత్తనం మనకు అవసరమవుతుంది. ఇది వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు వరుసలలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎత్తుమడులు, కాలువల పద్ధతిలో సాగు చేసినప్పుడు 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది. కుసుమలో మనకు చాలా రకాలు అందుబాటులో ఉంటున్నాయి. ISF 764, ఇది 120 నుండి 125 రోజుల పంటకాలం కలిగి 8 క్వింటాల వరకు మనకు దిగుబడినిస్తుంది. ఇది అధిక దిగుబడినిస్తూ ఎండు తెగులను మరియు పేనుబంకను కొంతవరకు తట్టుకుంటుంది. 30 నుండి 32% వరకు నూనె శాతం కలిగి ఉంటుంది. ISF 300, 130 నుండి 135 రోజుల పంటకాలం కలిగి ఉండి 7 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఇందులో అత్యధికంగా 38% వరకు నూనె శాతం కలిగి ఎండు తెగుల్ని మనకు తట్టుకునే రకం. భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే రోగాలను అంటే ఎండు తెగులను తట్టుకునేందుకు గాను కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాము కార్బన్డిజింతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ ఎండు తెగులు లాంటి రోగాలను తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సాగుకు 2-3 వారాల ముందు బాగా కుళ్ళిన పశువుల ఎరువును 1 ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. లేదా అజోస్పైరిల్లం లేదా అజోటోబాక్టర్ లేదా PSB, ఫాస్ఫరస్ సోల్బ్లైజింగ్ బ్యాక్టీరియా అంటారు, కిలో విత్తనానికి 25 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. రసాయనిక ఎరువుల విషయానికి వస్తే మన కుసుమ సాగులో 1 ఎకరానికి 20 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం అందించే ఎరువులు వాడాలి. అంటే సుమారుగా 44 కిలోల యూరియా, 63 కిలోల SSP అవసరమవుతుంది. మనం భాస్వరాన్ని SSP రూపంలో వేసుకున్నట్లయితే

0: దానిలో ఉండే సల్ఫర్ వల్ల మనకి నూనె శాతం కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది. బరువైన నీళ్లలో పంటకు నీటి తడి ఇవ్వవలసిన అవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నేలలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో 30 నుండి 35 రోజులు అప్పుడు, లేదా పూత దశలో 65 నుండి 70 రోజులప్పుడు ఒక తడి కట్టినట్లయితే దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. కుసుమను మనం శనగ లేదా ధనియాతో 1:2 నిష్పత్తిలో, అంటే 1 సార్లు కుసుమ 2 సార్లు శనగ లేదా ధనియాతో మనం అంతర్ పంటగా సాగు చేస్తే అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. కుసుమలో విత్తిన 20 నుండి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30% ఈసి ఎకరాకు లీటర్ చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి నేలపై పిచికారీ చేయాలి. కుసుమను ఆశించే కీటకాలలో పేనుబంక, పెరుజియా, ఆక్తినే పురుగు, శనగపచ్చ పురుగు, గుజియా వీవిల్ అనేవి ముఖ్యమైనవి. అలాగే కుసుమకు వచ్చే తెగులలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఫ్యూజేరియం ఎండు తెగులు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, వేరుకులు తెగులు లాంటివి మనకు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. రకాలను బట్టి ఈ కుసుమ విత్తిన 115 నుండి 135 రోజులకు పంట కోతకొస్తుంది. ఉదయ వేళల్లో కోయడం వల్ల గింజ తక్కువగా రాలడమే కాకుండా ముళ్ళు కూడా కొంచెం మెత్తగా ఉండి మన కోతకి అనువుగా ఉంటుంది. ఇటీవల కాలంలో యాంత్రీకరణ అభివృద్ధి వలన వరి కోత యంత్రంలో ఎలాంటి మార్పులు చేయకుండానే కుసుమను కోత మరియు నూర్పిడి చేసుకునే అవకాశం ఉంది. పూర్తి యాంత్రీకరణ పద్ధతిలో పెద్ద విస్తీర్ణంలో కుసుమ పంటను సులువుగా చేసుకోవచ్చు. తేమ 5-8% తేమ ఉండేటట్లు చూసుకొని నిల్వ చేసుకోవాలి. సుమారుగా ఎకరానికి 4 నుండి 8 క్వింటాల్ వరకు దిగుబడినిచ్చే కుసుమ సరియైన నీటి యాజమాన్యం, నేల యొక్క సారంను బట్టి 8 నుండి 10 క్వింటాల వరకు కూడా గరిష్టంగా దిగుబడినిస్తుంది. తక్కువ పెట్టుబడితో సరియైన యాజమాన్య పద్ధతులు పాటించి ఎక్కువ దిగుబడిని మరియు అధిక నికరాదాయాన్ని కుసుమ పంట సాగు ద్వారా రైతులు పొందుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కుసుమ పంట సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పలు రకాల రాయితీలు, మద్దతు ధరలు మరియు సాంకేతిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి. వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలిచ్చే నూనె గింజల వైపు రైతులను మళ్లించడమే మన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందులో కుసుమ సాగుకు తెలంగాణ ప్రభుత్వము, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుసుమ పంటకు ప్రతి ఏటా కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తున్నాయి. మార్కెటింగ్ సీజన్ 2027-28 గాను కేంద్ర ప్రభుత్వం కుసుమ క్వింటాలు ధరపై 675 రూపాయల మేర పెంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. 2027-28 గాను మన కుసుమ మద్దతు ధరను 675 రూపాయలు పెంచి 7215 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నమస్కారాలు.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుసుమ పంట సాగులో మెళకుల గురించి తాండూరు ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీ మాణిక్యమణి గారు అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మరణించగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పర్యటించి పూనమల్లి నుండి వడపళ్లని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 5 అమృత్ భారత్ స్టేషన్లను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పోరూర్ నుండి పూనమల్లి వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించి ఆ రైల్లో ప్రయాణించి తిరిగి పోరూర్ బైపాస్ స్టేషన్కు చేరుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులోని బ్రెయిన్ సెంటర్ను నరేంద్ర మోదీ సందర్శిస్తారు. అలాగే చెన్నై కన్వెన్షన్ సెంటర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఆధునిక యుద్ద తంత్రాలు, ప్రపంచ భద్రతా విధానాల్లో వస్తున్న మార్పుల మధ్య పొరుగుదేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, వాటి వ్యూహాత్మక పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జోధ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న తరుణ్ శక్తి 2026 విన్యాసాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు. వైమానిక దళ కేంద్రంలో వైమానిక ప్రదర్శనను తిలకించిన అనంతరం రక్షణ మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు స్థిరంగా ఉన్న ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రపంచం నుండి భారత్ వేరుచేయడం కాదని తెలిపారు. కీలకమైన రక్షణ సాంకేతికతలను రూపొందించడానికి, అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికి, నిర్వహించడానికి దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకోవడమే దీని ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ వివరించారు.
1: Today you have not merely flown aircraft together, you have demonstrated what becomes possible when professional excellence, technology and a mutual confidence come together. That is the true spirit of the Tarang Shakti. Let us carry that spirit forward. Let us continue to learn from one another, innovate, strengthen our capability and explore new frontiers in aerospace and defense cooperation. And let us ensure that the power we build is ultimately used in the service of peace, security and stability.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారాల్లో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. అడిస్ అబాబాలోని అద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం సాధించపెట్టడానికి భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
2: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative, and in doing so make the
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిర అభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో భాగంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్ శాఖ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ భాగస్వామ్యంతో రోబోటిక్స్ ఫర్ గుడ్ యూత్ ఛాలెంజ్ 2026-27ను ఈరోజు సంయుక్తంగా నిర్వహించాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది విద్యార్థులు రోబోటిక్స్ ద్వారా తమ సృజనాత్మకతను, ఆవిష్కరణలను, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను ప్రదర్శించారు. సాంకేతికత, భాగస్వామ్యం, ఆవిష్కరణల స్ఫూర్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. అంతకుముందు టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించిన మంత్రివర్గ కార్యక్రమంలో పలు చర్చలు జరిగాయి. డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేసే వ్యూహాలపైన ఈ కార్యక్రమంలో చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వారణాసిలోని నమోఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలోని దీక్షా మంటపం వరకు రేపు 94వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ

శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ కోసం డ్రగ్స్ రహిత యువత అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చురుకైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, దురలవాట్లకు యువత దూరంగా ఉండేలా ప్రేరేపించడానికి యువకులు, ఫిట్నెస్ ప్రేమికులు, పౌరులు, ప్రముఖ క్రీడాకారులు ఇందులో భాగస్వాములు కానున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే

పాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సోమవారం ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి, వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2047 నాటికి నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాలను సాధించడానికి ఆవిష్కరణలను వేగవంతం చేయాలని, శాస్త్రీయ పరిశోధనలను వాణిజ్య వ్యాపారాలుగా మలచాలని, దేశ సాంకేతిక సామర్థ్యాలను పెంచడంలో పరిశ్రమలు ముందుండాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 121వ వార్షిక సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఇతర ప్రాంతాల్లో అభివృద్ది చేసిన సాంకేతికతను స్వీకరించడమే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడే స్వదేశీ పరిష్కారాలను సృష్టించే దిశగా సాంకేతిక అభివృద్ది జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉక్రెయిన్లోని జెపోర్జియా ప్రాంతంపై రష్యా జరిపిన గగనతల దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా నుంచి డీజిల్ కొనుగోలు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. జెపోర్జియాలోని నివాస గృహాలపై రష్యా వైమానిక దళం బాంబులతో దాడి చేసిందని ప్రాంతీయ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక అధిపతి మైఖైలో సెమికిన్ వెల్లడించారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఇది ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్దానికి ఆర్థిక నిధులు సమకూర్చడానికి దోహదపడుతుందని హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రజారోగ్యం, ప్రజారక్షణను దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీ జిల్లాలోని పలు తనిఖీ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ కుమార్ అభిషేక్ మీడియాకు తెలియజేశారు. పురుషుల క్రికెట్ లో భాగంగా రేపు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలబడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు చెన్నైలో పూనమల్లి నుండి వడపళని వరకు 14.5 కిలోమీటర్ల మేర నిర్మించిన మెట్రో రైలు సేవలను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా భారత సాయుధ దళాల నిర్మాణం, సామర్థ్యాలు, వ్యూహాత్మక విధానంలో మౌలికమైన మార్పులు వస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి. కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
1: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
0: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమైన చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం నాటి కార్యక్రమంలో కొరమీను చేపల పెంపకం ఇంకా యాజమాన్య పద్ధతుల గురించి మనతో చర్చించడానికి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉన్నారు శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఖమ్మం పాలేరు రీసెర్చ్ స్టేషన్ ఫిషరీస్ శాస్త్రవేత్త శ్రీ బి రవీంద్ర గారు. నమస్కారం అండి రవీంద్ర గారు.
4: నమస్తే మేడం.
3: రవీంద్ర గారు, అంటే కొరమీను అనేది ఒక చేప కదండి, ఆ చేప పెరగడానికి నీరు అనేది చాలా అవసరం. చేపలు పెంపడానికి అసలు తెలంగాణలో నీటి వనరులు ఎలా ఉన్నాయి?
4: తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. సో మన తెలంగాణలో చూసుకుంటే మేడం, ప్రజెంట్ నీళ్లు పుష్కలంగా అన్ని చోట్ల ఉండడం జరుగుతూ ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మత్స్యశాఖ కింద డిపార్ట్మెంట్ కింద దాదాపు 46,000 హెక్టార్ల కుంటలు, చెరువులు, గ్రామ పంచాయతీ చెరువులు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 78 జలాశయాలు ఉన్నాయి. వాటిలో బేస్డ్ ఆన్ ఏరియాను బట్టి మనం పెద్ద జలాశయాలు, మీడియం జలాశయాలు, మధ్యస్థ రకం జలాశయాలు, అదేవిధంగా చిన్న రకం జలాశయాలని మనం వర్గీకరించడం జరిగింది బేస్డ్ ఆన్ ఏరియా. సో ఈ జలాశయాలు, కుంటలు, పంచాయతీ ట్యాంకులు ఇవన్నీ కలుపుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 600,000 హెక్టార్ల పైచిలకు నీటి విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు ఇక రాబోయే కాలంలో మన ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ సామర్థ్యం అనేది ఇంకా 1,00,000 హెక్టార్ల దాకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి వనరుల్లో మాత్రం ముందు స్థానంలో ఉన్నాం. కాబట్టి మన ఈ మంచినీటి చెరువులు ఉన్నాయి కాబట్టి, నీళ్లు ఉన్నాయి కాబట్టి, మనకు గొలుసు కొట్ట వ్యవస్థ కాకతీయ కాలం చెరువులు ఉన్నాయి కాబట్టి మనం ఈ నీటి వనరులను మనం పుష్కలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీటిలో మనం చాలా రకాల చేపలు పెంచుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా మన ఈ కొరమీను చేపలను కూడా మనం మన తెలంగాణ రైతులు పెంచుకునే అవకాశం చాలా మెండుగా ఉన్నాయండి.
3: రవీంద్ర గారు, మరి చేపల్లో చాలా రకాలు ఉంటాయి, కొరమీను చేపలు పెంచడానికి గల ప్రాధాన్యత ఏమిటంటారు?
4: మేడం, ఇప్పుడు మనకు చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచినీటి చేపలు ఉన్నాయి, ఉప్పునీటి చేపలు ఉన్నాయి, అదేవిధంగా బ్రాకిష్ వాటర్ చేపలు ఉంటాయి. సో మనం బేస్డ్ ఆన్ సెలినిటీ అంటే ఉప్పు దనాన్ని బట్టి మనం చేపలను ఫ్రెష్ వాటర్ చేపలుగా, బ్రాకిష్ వాటర్ చేపలుగా, అదేవిధంగా ఉప్పునీటి మెరైన్ వాటర్ చేపలుగా మూడు రకాలు వర్గీకరిస్తాం. సో మనం మన తెలంగాణ రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నది మంచినీళ్ళే కాబట్టి ఓన్లీ ఫ్రెష్ వాటర్ చేపల పెంపకం మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. సో మన చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. సో మెరైన్ వాటర్లో 1,000 కొలది ఉన్నాయి, ఫ్రెష్ వాటర్లో 1,000 కొలది చేపలు ఉన్నాయి. అందులో మనం ప్రజెంట్ డిస్కషన్ చేస్తున్న అంశం కొరమీను చేపల పెంపకం. మనం కొరమీను చేపల పెంపక విషయానికి వస్తే ఈ కొరమీనును మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఈ కొరమీను చేపలో మెడిసినల్ వాల్యూ చాలా మెండుగా ఉన్నాయండి. ఎస్పెషల్లీ విటమిన్స్ కానీ, తర్వాత ప్రోటీన్స్ కానీ, ఎమైనో యాసిడ్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, జింక్ కానీ, తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇవన్నీ మెండుగా ఉండడం వలన ఒక మనిషికి శరీరానికి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన పోషకాలన్నీ ఈ చేపలోనే దొరకడం వల్ల మనం ఈ చేపను మనం మెడిసినల్ వాల్యూ ఉన్న చేపగా పిలవడం జరుగుతుంది కొరమీనుని. ఎస్పెషల్లీ తెలంగాణ రైతులు, ఆంధ్ర రైతులు, బీహార్ రైతులు కానీ, మహారాష్ట్ర, ఈ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ మన ఈ కొరమీను చేపలను బాగా లైక్ చేస్తారు. అందువలన దీని డిమాండ్ ప్లస్ ప్రైస్ కూడా దాదాపు 400 నుంచి 700 మధ్య ఈ రోజు నడుస్తూ ఉన్నది. ఇది ఆరోగ్యానికి చాలా బెనిఫిషియల్. మనకు శరీరంలో ఎలాంటి గాయాలున్నా సరే ఇది తగ్గించే అవకాశం ఉంటుంది, అల్జీమర్స్ని తగ్గిస్తుంది. అదేవిధంగా పాల ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత లేడీస్ ఈ దీన్ని తీసుకుంటే పాల ఉత్పత్తి కూడా పెరిగే ఛాన్స్ ఉన్నదండి. సో ఇన్ని రకాలుగా
3: అంటే తల్లి ప్రసవించిన తర్వాత బిడ్డకు పాలు ఇవ్వడానికి
4: పాల ఉత్పత్తిని తీసుకోవడం వల్ల పెరుగుతూ ఉంటది. అదే విధంగా పరకలు అనే చేపలు ఉంటాయి, అది తీసుకున్నా పెరుగుతూ ఉంటది అనమాట. సో ఇన్ని రకాలుగా ఈ చేపను తినడం వల్ల మనకు బెనిఫిట్స్ అనమాట కొరమీను. అందుకనే దీని ప్రాధాన్యత అనేది జనాల్లో, అందులోనూ ఎస్పెషల్లీ దీనికి బోన్ అనేది మిడిల్ లోనే ఉంటది, దానికి ముళ్ళు అనేది ఎక్కువ ఉండదు, కాబట్టి జనాలు కూడా తినడానికి సింపుల్ గా ఉంటది.
3: ఓకే, చేపలోనే బోల్డ్ రకాలు ఉంటాయంటారు కదండి, ఈ కొరమీను చేపలు ఎన్నో రకాలు ఉన్నాయంటారా?
4: ఉండే మేడం, ఈ దీంట్లో కూడా భారతదేశంలో చూసుకుంటే దాదాపు మనకు తెలియకుండానే దాదాపు 30 రకాల వెరైటీస్ ఉన్నాయి కొరమీనులో. మనకు తెలిసి మనం తెలంగాణలో మనకు ప్రత్యేకంగా 3 రకాల చేపలని మనం ఈరోజు చూసుకుంటా ఉన్నాం. ఎస్పెషల్లీ కొరమీను మనకు తెలంగాణ స్టేట్ ఫిష్ గా మనం దీన్ని మన గవర్నమెంట్

0: దీన్ని గుర్తించడం జరిగింది. మన తెలంగాణలో దొరికే అన్ని చేపలలో ఈ చేపకు ప్రత్యేకమైన గుర్తు ఉండడం వలన ఇది కూడా రేర్ గా దీని ప్రొడక్షన్ గురంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఇంత మెడిసినల్ వాల్యూ కలిగి ఉండడం వలన ఈ చేప తెలంగాణ ప్రభుత్వం ఈ చేపను మన తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తించి పెంచడానికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా దీన్ని ప్రొడక్షన్ పెంచడానికి అన్ని రకాలుగా మనం డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తా ఉన్నది. సో ఈ చేపల్లో మేడం మనకు రాష్ట్రంలో మన తెలంగాణ రైతులకు తెలిసినది ఏంటంటే ఎస్పెషల్లీ కొరమీను, చిన్న సైటస్ అంటారు దీన్ని, కొరమీను చేప అంటాం. ఇదొకటి. రెండో రకం చేప పూమేను చేప అంటాం. మూడో రకం చేప బురదమట్ట. ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్టయితే మనం చిన్న సైట, చిన్న సైట్ అని కొరమీను అంటాం. తర్వాత చిన్న పంక్టేటస్ ను ఇది మన బురదమట్ట అంటాం. చిన్న మెరూలియస్ ని మనం పూమేను అంటాం. సో ఈ మూడు రకాల చేపల గురించి మన తెలంగాణ రైతులకు బాగా అవగాహన ఉన్నది. సో ఈ మూడు రకాల చేపలలో కొరమీను చేప అనేది 80 నుంచి 90 సెంటీమీటర్లు వరకే లెంత్ పెరిగింది. ఒక కల్చర్ పీరియడ్ లో ఇది దాదాపు 35 కేజీ నుంచి కేజీ, మా అయితే రేర్ గా కేజీన్నర వరకు బరువు పోతుంది. ఈ పూమేను చేపను చూసుకున్నట్టయితే ఇది 4 నుంచి 8 కేజీల దాకా కూడా బరువు పెరిగింది. దాదాపు 100 నుండి 150 సెంటీమీటర్ల పైన కూడా ఇది లెంత్ పెరిగింది. ఈ మూడిట్లో అతి చిన్నగా పెరిగే చేప ఏదంటే బురదమట్ట. దాన్ని ఇంగ్లీష్ లో మేము శాస్త్రీయంగా చిన్న పంక్టేటస్ అని అంటాం. మన తెలంగాణ రైతులు బురదమట్ట అని చెప్తారండి. సో ఈ మూడు రకాల చేపలు మనకు కొరమీను రకాలు మన వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ మూడిట్లో మనం బాగా కల్చర్ చేస్తున్న చేప ఏదైనా ఉందంటే అది మన కొరమీను చేప, చిన్న స్ట్రైటస్.
1: ఓకే. అయితే రవీంద్ర గారు, ఈ చేపలు పెరగడానికి చెరువు నిర్మాణం అనేది చాలా అవసరం కదా. అసలు ఈ చెరువు నిర్మాణం అనేది ఎలా చేస్తారు, అంటే దీని విస్తీర్ణం ఇంతే ఉండాలి అని ఏమన్నా ఉందా?
0: తెల్ల చేపలు అంటే బొచ్చె, రవ్వ, హోసు, బంగారదిగ ఈ రకాలు ఉన్నాయి కదా. వాటిని పెంచడానికి ఒక రకమైన చెరువు నిర్మాణం మనకు కావాలి. అదే విధంగా ఈ కొరమేను చేపలు పెంచడానికి కూడా ఒక రకమైన చెరువు నిర్మాణాలు కావాలి. మనం తెల్ల చేపలు అనుకోండి, తెల్ల చేపలు మనం పెంచాలంటే చెరువు ఈ కొరమేనుల కంటే చాలా విశాలంగా ఉండాలి. సో మనం తెల్ల చేపలు చేయాలంటే మినిమం 2 నుంచి 2.5 ఎకరాలు, అంటే 1 హెక్టార్ పైన ఉంటే చెరువు చేప కూడా విశాలంగా తిరిగి మంచిగా యాక్టివ్ ఉండి ఫుడ్ తీసుకుని మజిల్ స్ట్రెంగ్త్, అదే చర్మం అనేది ఫ్లెష్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. మాంసం, మాంసమే కదా మనకు కావాల్సింది. ప్రోటీన్ ఇవ్వడం వలన అది మాంసం పెరిగింది. మాంసం పెరిగితే చేప వెయిట్ వస్తుంది కాబట్టి రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట.
1: అంటే చేప తిరగడానికి అనుగుణంగా ఉండేంత విస్తీర్ణంలో చెరువు ఉండాలి.
0: చెరువు ఉండాలి తెల్ల చేపల విషయంలో. మన కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే కమర్షియల్ గా చేసుకోవాలంటే రైతులు 1/2 ఎకరం నుంచి 1 ఎకరం లోపు చేసుకుంటే బాగుంటది. అంతకంటే ఎక్కువ చేస్తే వీళ్ళు పెట్టుబడి పెట్టలేరు. దీనికంటే చేపలు పెంచాలంటే మనకు ఎక్కువ ప్రోటీన్ పర్సంటేజ్ ఉన్న మేత కావాలి. మనకు ప్రోటీన్ పర్సంటేజ్ అనేది పెరిగే కొద్దీ ఈ మేత యొక్క ఖర్చు విలువ అనేది పెరుగుతూ ఉంటది రూపాయలలో. సో మనకు తెల్ల చేపలకు ప్రోటీన్ ఏమో 24 నుంచి 30 రేంజ్ లో ఉంటే సరిపోద్ది. కొరమీను మాంసాహారి చేప కాబట్టి దీనికి ప్రోటీన్ పర్సంటేజ్ అనేది హై లెవెల్ ఉండాలి, 40 నుంచి 50 మధ్య ఉండాలి. కాబట్టి ప్రోటీన్ పర్సంటేజ్ అనేది మనం ఇన్క్లూడింగ్ అదే దాని పర్సంటేజ్ పెరుగుతూ ఉంటే రైతుకు దీని యొక్క ఖర్చు పెరుగుతూ ఉంటది. కాబట్టి రైతు ఈ చేపలను తక్కువ మొత్తంలో చేసుకోవాలి. తక్కువ ఏరియాలో 1 ఎకరం నుంచి 1 ఎకరం లోపు చేసుకుంటే కమర్షియల్ గా బాగా పనికి వస్తుంది. చిన్న చిన్న రైతులు ఇంటికాడ ఉన్న నేలలు కూడా చేసుకోవాలంటే కుంటా నుంచి 2 కుంటలు 5 కుంటలు ఉన్న చెరువులలో కూడా చేసుకోవచ్చు. వీటిని మట్టి చెరువులలో చేయడం వల్ల చేప మంచిగా వాటర్ ని మెయింటైన్ చేయడం వల్ల మంచిగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది అండి. ఎదుగుదల బాగుంటుంది.
1: చేప తల్లి చేప ఉంటుంది కదా, పిల్ల చేప ఎట్లాగూ పెరుగుతుంది అనుకోండి, అసలు తల్లి చేపని ఎలా ఎంచుకోవాలంటారు?
0: తల్లి చేపల విషయానికి వచ్చేస్తే మనం చేపల్లో ఇప్పుడు మగ ఆడ చేపలు మనం గుర్తుపట్టాలి. మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఈ ఆడ మగ చేపలు యవ్వన దశకు వచ్చిన తర్వాత ఈ కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మనం ఈ చేపలు 5-6 నెలల్లోనే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. పుట్టిన చేప 5-6 నెలల తర్వాత ఎగ్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ మనకు ఏ జీవి అయినా సరే ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే ఫలవంతమైన బేబీస్ ని గానీ ఎగ్స్ ని గానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మనకు చేప అనేది దాదాపు కేజీ కేజీనర ఉండి 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్న చేప మనం ఎన్నిక చేసుకుంటే మంచిగా ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉన్న చేప మనం చూడగానే మనకు అర్థమైపోద్ది చేప విగ్గా ఉందా లేకపోతే బలంగా ఉందా విగ్గా అనేది మనం చూసి కంటితో చూసుకునే దాన్ని గుర్తుపట్టవచ్చు. అలాంటి చేపల్ని మనం బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి. సో ఆడ చేప మగ చేప అనేది మంచి యాక్టివ్ లో ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి. కేజీన్నర నుంచి 2 కేజీల లోపు లేకపోతే అట్లీస్ట్ 1/2 కేజీ నుండి కేజీ లోపు బరువు ఉన్న మగ ఆడ చేపలను మనం ప్రత్యుత్పత్తి కోసం బ్రీడింగ్ కోసం ఎంచుకోవాలి.
1: ఈ తల్లి చేపలకి ఏమన్నా ప్రత్యేకమైన చెరువుల నిర్మాణం ఏమన్నా ఉంటుందండి?
0: తల్లి చేపల యాజమాన్యం కూడా తెల్ల చేపలు కూడా ఒక రకంగా ఉంటది, ఇక్కడ కూడా మనకు ఒక రకంగా ఉంటది. సో తల్లి చేపల కోసం మనం స్మాల్ స్కేల్లో చిన్న చిన్న ట్యాంకులు నిర్మించుకోవాలంటే మనం ట్యాంక్స్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న 5 గుంటలో 10 గుంటలో చెరువు చేసుకుని దాంట్లో చేపలను వదిలి బ్రీడింగ్ చేపిస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంతమంది పొలం దగ్గర కానీ ఇంటికాడ కానీ సిమెంట్ ట్యాంకులు నిర్మించుకోవచ్చు. 6x5x1 మీటర్ పొడవు, 6 వెడల్పు, 5 డెప్త్, 1 మీటర్. సో ఈ విధంగా మనం

0: నిర్మాణం చేసుకుని అలాంటి నిర్మాణం ఉన్న ట్యాంకులో మనం మగాడ చేపలు 2 నుంచి 3 జతలు వేసుకుని దాంట్లో మనం బీడింగ్ చేపించుకోవచ్చు. అలాంటి నిర్మాణం చేస్తే ఈ బీడింగ్ అయిన తర్వాత పిల్ల కూడా మనం తొందరగా సింపుల్ గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బీడ్ అయిపోయిన తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది పిల్లల్ని కూడా మనం తొందరగా పట్టుకోవచ్చు. అదే మనం కుంటల్లో మట్టి చెరువులలో మనం చేపల్లో బీడింగ్ చేయించినాం అనుకోండి, అక్కడ కూడా చేసుకోవచ్చు. దీనికంటే అది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో 2 రకాలుగా చేసుకోవచ్చు, పొలాలలో ఎర్తన్ పాన్లు చేసుకోవచ్చు, సిమెంట్ స్ట్రక్చర్ లో చేసుకోవచ్చు. సిమెంట్ స్ట్రక్చర్ లో తొందరగా మనకి క్యాప్చర్ చేయడానికి పట్టుకోవడానికి చిన్న పిల్లల్ని దాంట్లో అయితే కొద్దిగా టైం పట్టింది. సో ఈ రకమైన 6x5x1 రేంజ్ లో మనం
1: ఈ సైజ్ లో
0: ఈ సైజ్ లో మన తల్లి చేపలను పెట్టుకుంటే చెరువుల నిర్మాణానికి ఇది బాగుంటుంది.
1: బాగుంటుందంట.
2: అగో అగో.

0: కొరమీన్ చేపలు పిల్లలు పుడతాయి కదా, పిల్లల ప్రత్యుత్పత్తి అసలు ఎలా చేస్తారండి?
1: సో మేడం, మనం ప్రత్యుత్పత్తి విషయానికి వస్తే, అంటే హ్యాచరీ మేనేజ్మెంట్ అంటే దీన్ని. సో మగ ఆడర్ చేపలను మనం 1:1 రేషియోలో తీసుకోవాలి. మగ ఆడ చేప, కేజీ ఆడ చేపకి కేజీ మగ చేప. మెచ్యూరిటీ ఉన్న చేపలను 1:1 రేషియోలో పెట్టుకుంటే గుడ్లు రిలీజ్ అయ్యి పిల్లలు తయారవుతాయి. లేకుంటే మనం 1:2 రేషియోలో అయినా పెట్టుకోవాలి. చాలా మంది 1:1 లేదా 1:2 రేషియోలో పెట్టుకుంటారు. ఈ కొరమీన్ చేపలు ఏంటంటే మేడం, మనం కొరమీన్ చేపల బ్రీడింగ్ చేయించాలంటే ఇది తెల్ల చేపల బ్రీడింగ్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొరమీన చేపలు అవి బ్రీడింగ్ చేసుకోవాలంటే మన చెరువులో వాటికి ఈ నీటి ముక్కలు కావాలి. ఉల్లి నాసు గానీ, ఐకార్నియా గానీ, హైడ్రిల్లా గానీ, ఇలా తర్వాత తుంగ గానీ, జమ్ము గానీ, ఇలాంటి చెట్లున్న, ఈ చెట్లు ఉంటే లోపల వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది. సిమెంట్ ట్యాంక్లో అయితే మనం వేసుకోవాలి. ఉల్లి నాచు లేకపోతే ఇప్పుడు హైడ్రిల్లా ఇలాంటివి వేసుకుంటే ఏం చేస్తుంది అంటే దాన్ని రక్షించుకోవడానికి అది దాక్కుంటుంది. ఆడ
0: దానికి అనుగుణంగా
1: వాతావరణాన్ని ఏర్పరచుకుంటది. ఇప్పుడు మనం పిట్టల గూడు ఎట్టయితే చేస్తుందో, ఈ కొరమీను చేపలు కూడా పిట్ట గూడు లాగా మగ ఆడ చేపలు కలిసి, మగ చేప ఎస్పెషల్లీ తీసుకొచ్చి పిట్ట గూడు ఎట్ట చేస్తుందో అట్లనే చేసేస్తుంది. పిట్ట గూడు లాగా చేసిన తర్వాత ఆడచేప దానికి అట్రాక్ట్ అయిపోయింది. మగ చేపకి ఆడచేప అట్రాక్ట్ అయిపోయి దానికి దగ్గర వచ్చేసి దాని చుట్టూ తిరుగుకుంటూ తిరుగుకుంటూ రెండు తిరుగుతాయి. ఇంకా రెండు తిరిగి కలిసిపోయి ఇదేమో ఆడచేప ఎగ్గులను రిలీజ్ చేస్తుంది, వారిస్ ని రిలీజ్ చేస్తుంది, మగ చేప మిల్ని రిలీజ్ చేస్తుంది. ఈ రెండు ఎగ్గు తర్వాత మిల్ట్ పాలాంటి ద్రవం, ఈ రెండు కలిసిన తర్వాత ఎగ్ అనేది ఈ వన్స్ రిలీజ్ అయిన తర్వాత 6 నుంచి 8 గంటలు లేదా లేట్ అయితే 10 గంటలు, ఈ గంటల లోపల ఎగ్ అనేది రిలీజ్ చేస్తాయి. లోపల మనం ఇంజక్షన్ వేయవచ్చు లేకపోతే ఇంజక్షన్ వేయకుండా వేయవచ్చు, హార్మోన్ ఇంజక్షన్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో న్యాచురల్ గా ఉన్న హార్మోన్స్ తో పాటు సింథటిక్ హార్మోన్స్ కూడా వస్తున్నాయి, ఓవాప్రియం ఓవాటైడ్ అని. సో ఓవాప్రియం ఓవాటైడ్ హార్మోన్ కూడా మనం మగాడ చేపకి 0.5 ml చొప్పున వేసుకున్న ఈ రోజు ఇప్పుడు సాయంత్రం 6 వేస్తే తర్వాత నైట్ 12 తర్వాత అవి ఎగ్ రిలీజ్ చేస్తాయి. సో అలా ఎగ్ రిలీజ్ అయిన గుడ్డు 24 నుంచి 30 గంటల్లో అది హ్యాచ్ అవుట్ అవుతుంది. అంటే గుడ్డు పగిలిపోయి కోడి గుడ్డు పిల్లయట బయట వస్తుందో, ఈ చేప గుడ్డు కూడా బయటకు వస్తుంది. సో ఈ చేప గుడ్డు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న దోమల్లాగా కంటిలో పట్టి నలుసులు ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న దోమల గింజ ఆకారంలో గింది గింతే ఉంటాయి. ఆ తర్వాత ఒక 7

0: రోజులు దాటిన తర్వాత ఈ పిల్ల చిన్నగా ఆరెంజ్ కలర్ వస్తుంది. 14 రోజులలో 2 వారాల్లో మంచిగా ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ మళ్ళా 25-30 రోజుల దాకా ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది బేబీ. మళ్ళా 25-30 రోజుల తర్వాత మళ్ళా బ్లాక్ గా మారిపోద్ది. బ్లాక్ గా మారిపోయి మనకు కొరమీను చేప ఎట్టయితే దానికి స్ట్రైప్స్ ఇలా ఉంటాయో, నల్లటి చారలు తర్వాత వైట్ చారలు ఇలా స్ట్రైప్స్ ఉంటాయి, వాటి స్ట్రైప్స్ ఏర్పడడం మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి బేబీస్ ని మనం తీసుకుపోయి ఏం చేస్తాం, ఈ చేపలకు స్వజాతి భక్షణం ఉంటుంది ఈ చేపల్లో, కాబట్టి వాటి బేబీస్ నివే తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 2 వీక్స్, 2 వీక్స్ అయిన తర్వాత ఆ ఎరుపు కలర్ లో ఉన్న బేబీస్ ని మనం సపరేట్ ట్యాంక్స్ లో వేసుకుని దానికి ఫీడింగ్ చేయడం అలవాటు చేయాలి మనం. వాటి కోసం ఫీడ్ కోసం మనం మనకు ఈ పరకలు, చిన్న వీడి ఫిషెస్ ఉంటాయి కదా పరకలు, చందమామలు ఇలాంటి చేపలను మనం బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసి వాటికి ఇవ్వడం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 2 వీక్స్ బిఫోరే ఈ ఆడచేప ఏం చేస్తారంటే ఇలా కీటకాలు అన్ని ఉంటాయి కదా వాటిని బాగా నోట్లో నలగొట్టి ఇట్లా ఉమ్మేస్తూ ఉంటుంది, ఇవి తింటా ఉంటాయి బేబీస్. 2 వీక్స్ తర్వాత మనం దాన్ని తీసేసి వేరే ట్యాంక్ లో వేసి మనం బయట చేపలను పట్టుకుని గ్రైండ్ చేసి వాటికి కావాల్సిన మోతాదులో మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం బయట మ్యానుఫ్యాక్చర్ అయిన ఫీడ్ కంపెనీస్ నుంచి వచ్చే మేతలు ఉంటాయి, ఆ మేతలను కూడా గ్రైండ్ చేసిన చేప మాంసానికి కలిపి ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం ఈ చేపలకు కావాల్సిన పరకలు ఎప్పుడు మనకు లభ్యతలో ఉండవు, కాబట్టి దాన్ని ఫీడ్ డైవర్ట్ చేయాలి. అవి డైరెక్ట్ లైవ్ ఫిష్ ని తినే హ్యాబిట్ ఉన్న చేపల్ని మనం ఫీడ్ కి కన్వర్ట్ చేస్తాం, ఫీడ్ కి తినే విధంగా చేస్తాం. సో నెల తర్వాత 2 నెల 3 నెల వాటికి మనం పూర్తిగా ఫీడ్ కన్వర్ట్ చేసేయాలి. 3 నెలల వయసు వచ్చేసరికి వీటికి 4 నుంచి 5 ఇంచెస్ లెంత్ వస్తుంది, 40 నుంచి 50 గ్రాములు బరువు వచ్చేస్తుంది పిల్ల. సో అలాంటి బేబీస్ ని మనం మన రైతులకు ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కంపెనీ మేతలు, బయట చాలా రకాల కంపెనీ మేతలు ఉన్నాయి, గ్రోవెల్ అని, యూనో అని, కార్గిల్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీ మేతలని వీడు డైరెక్ట్ తీసుకొచ్చి వేసేస్తే ఆటోమేటిక్ అవి తిని సైజుకి వస్తాయి. తీసుకున్న పిల్లలు కూడా ఎప్పుడు రైతులు ఈక్వల్ గా ఉన్న పిల్లలు తీసుకోవాలండి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటే అవి ఒకదానికి ఒకటి తినేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈక్వల్ గా ఉన్న చేపలు, 50 గ్రాములు పైబడిన చేపలని వీళ్ళు తీసుకుపోయి రైతులు ట్యాంక్ లో వేసుకుంటే బాగుంటుంది.
1: అంటే అన్ని చేపలు ఒకే సైజ్ లో ఉండాలి, ఒకే వెయిట్ లో ఉండాలి,
0: ఒకే వెయిట్ లో ఉండి.
1: ఓకే, ఈ నర్సరీ యొక్క మేనేజ్మెంట్ ఎలా అంటారు?
0: 2-2 వీక్స్ తర్వాత ఉన్న బేబీస్ ని మనం తీసుకొచ్చి నర్సరీ ట్యాంక్ లో వేసిస్తాం. నర్సరీ ట్యాంక్స్ లలో అది కూడా మినిమం 4:1:1 లేకపోతే 3:1:1 లేకపోతే ఇంకా కొద్దిగా బ్రాడ్ గా చేసుకోవాలంటే 5:3:1. సో చిన్న చిన్న ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మనకు డ్రమ్స్ ఉంటాయి కదండి, డ్రమ్స్ కూడా తీసుకొచ్చి ఆ డ్రమ్స్ లలో పర్ స్క్వేర్ మీటర్ ఏరియాకి 500 నుంచి 600 పిల్లలు మనం ఒక్కొక్క ట్యాంక్ లో వేసుకుని వాటికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పరకలు గాని ఈ చందమామలు గాని ఆ చేపలు తీసుకొచ్చి దాన్ని గ్రైండ్ చేసి ఫస్ట్ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇచ్చిన 10 రోజుల తర్వాత మళ్ళా ఈ కంపెనీ మేతలు ఉంటాయి కదండి చిన్నపిల్లలు తినే, వాటి మోత చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ సైజులో మేత సైజ్ కూడా ఉంటుంది, 1 mm 2 mm ఇట్లా సైజులు ఉంటాయండి కంపెనీ మేతల్లో. చిన్నపిల్లలకి చిన్న సైజ్ వేస్తాం, స్టార్టర్ మీద ఉంటుంది దాన్ని స్టార్టర్స్. సో స్టార్టర్ ఫీడ్ ని కూడా మనం ఈ మాంసానికి కలిపేసి వాటికి ఇస్తాం. సో ఈ ఇచ్చే క్రమంలో మనం నర్సరీ మేనేజ్మెంట్ లో పిల్ల మంచిగా బలంగా యాక్టివ్ గా ఉండాలంటే వాటికి విటమిన్ సి కూడా ఆ ఫీల్డ్ లోనే మిక్స్ చేసి ఇవ్వాలి. పౌడర్ ఫామ్ లో ఉంటుంది విటమిన్ సి. అదే విధంగా విటమిన్ సి తో పాటు మనం అది యాక్టివ్ గా ఉండడానికి లివర్ టానిక్ కూడా కలిపి ఇవ్వచ్చు. సో విటమిన్ సి రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, పిల్ల తొందరగా వ్యాధులు సోకే అవకాశం లేకుండా యాక్టివ్ ఉంటుంది. సో లివర్ కూడా మంచిగా ఉండడానికి లివర్ టానిక్ కూడా ఇస్తాం, కాబట్టి పిల్ల మంచి యాక్టివ్ అయిపోద్ది. ఇలా మనం ఒక 3 నెలల వరకు నర్సరీ ట్యాంక్ లోనే పెంచాలి ఇట్లా ఈ రకంగా మేత అలవాటు చేసు. సో ఈ 3 నెలలు నర్సరీ మేనేజ్మెంట్ అయిన తర్వాత దాన్ని రేరింగ్ అనేది స్పెసిఫిక్ ఏమి ఉంటుంది అండి, మన తెల్ల చేపలో రేరింగ్ ఉంటుంది, దీంట్లో రేరింగ్ లేకుండా డైరెక్ట్ మనం గ్రౌండ్ లోనే తీసుకుంటాం. ఆ తర్వాత రైతులకి మనం ఈ పిల్ల ఇచ్చేయచ్చు, రైతులు కూడా దీన్నే తీసుకోవాలి,
1: దీనిలో తీసుకోవాలి. ఇది గ్రో అవుట్ కల్చర్ అని అంటూ ఉంటారు కదా, దాని గురించి వివరంగా చెప్తారా?
0: గ్రో అవుట్ కల్చర్ అంటే మేడం ఇప్పుడు రైతులు తెల్ల చేపలైనా మన కొరమేను చేపలు వీటినే మనం నల్ల చేపలు అని కూడా అంటాం. ఎందుకంటే తెల్ల చేపలు తెలుపు రంగులో ఉంటాయి, ఈ ఎస్పెషల్ మనకు ఈ మన కొరమేను తర్వాత మార్పు చేపలు అని ఉంటాయి, ఇంకా క్యాట్ ఫిష్లు పైన నలుపు రంగులో ఉంటుంది బాగా, కింద కొద్ది వైట్ ఉంటుంది. సో నల్ల చేపలు అని కూడా అంటారు వీటిని. కల్చర్ విషయానికి వచ్చేస్తే గ్రౌట్ కల్చర్ అంటే మనం పెద్ద చెరువులు తయారు చేసుకుని ఇప్పుడు మనం రైతులు కమర్షియల్ గా చేసుకోవడం కోసం తక్కువలో తక్కువ 10 క్వింటల్ నుంచి మొదలుపెట్టి 1/2 ఎకరం లేకపోతే 1 ఎకరం. సో నీ స్తోమతను బట్టి 1 ఎకరం కంటే పైకి పోకూడదు, ఎందుకంటే మనం ఈ కంపెనీ మీద కొనుక్కోవాలి. గ్రౌండ్ కల్చర్ లో మనం ఫస్ట్ చెరువును మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాచరీ అతను ఉన్నాడు, హ్యాచరీ అంటే ఆయన పిల్లలు తయారు చేస్తాడు, ఆయన స్ట్రక్చర్ ఏదో పెట్టుకుని మనం తెల్ల చేపలు అంటే వాటికి ఇట్లా పోర్టబుల్ హ్యాచరీస్ అని, సిఫా పోర్టబుల్ హ్యాచరీ, చైనీస్ సర్క్యులర్ హ్యాచరీస్ అని అవి ఉంటాయి. వీటికి ఏంటంటే మనమే మన సిమెంట్ ట్యాంక్స్ లో కానీ లేకపోతే ఉన్న చెరువులలో చిన్న చిన్న కుంటల్లో 2 కుంటలు 5 కుంటలు 10 కుంటలు వీటికి పెద్ద పెద్ద చెరువులు అవసరం లేదు,
1: చిన్న కుంటలు సరిపోతాయి,
0: చిన్న కుంటలు సరిపోతాయండి. సో దాంట్లో మనం నీటి మొక్కలు వేసుకొని, ఎందుకంటే ఈ వాటికి ప్రొటెక్షన్ కోసం నీటి మొక్కలు ఉండాలి లోపల. సో నేను చెప్పాను ఇప్పుడు వాలేషనేరియా కానీ, హైడ్రిల్లా కానీ, ఐకార్నియా కానీ. సో ఈ నీటి మొక్కలు లోపల పడేస్తే అవి హైడ్ అవుతాయి, దాక్కుంటాయి అన్నమాట. సో అలాంటి మొక్కలు వేసుకుంటూ మనం తయారు

0: లోపల. సో గ్రౌండ్ కల్చర్ విషయానికి వచ్చేస్తే వీటికి తక్కువలో తక్కువ 5-10 లేకపోతే ఎకరం ఇలాంటి చెరువులు మనం ఎన్నిక చేసుకోవాలి. చెరువు తవ్వుకున్న తర్వాత మనం దాంట్లో ఫస్ట్ ఎరువులు వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ప్లాంక్టన్ తయారు కావాలి. వీటికి ఇవి మాంసాహారులు కాబట్టి వీటికి జంతు ప్లవకాలు అనేవి ఉంటాయి. జంతు ప్లవకాలు ఎలా డెవలప్ చేసుకోవాలో కవు డంగు, తర్వాత కొంత యూరియా, ఆ తర్వాత కొంత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సో ఇలాంటి వాటిని మనం వేసుకుంటే మనకు ఇది జూ ప్లాంక్టన్ అనేది తయారైంది. వీటిని రకరకాలుగా చేసుకుంటారు, కొంతమంది పిండి పదార్థాలు కూడా వాడతారు. సో ఈ ఆర్గానిక్ మెన్యూరింగ్ చేయడం వలన జంతు ప్లవకం అనేది తయారైంది. మనం ఇప్పుడు మాంసాహారంలో ఉంటాం మానవుల్లో, తర్వాత శాకాహారంలో కూడా ఉంటాం. కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది ఆకుకూరలు తింటారు. సో అలాగనే ఈ కొరమీను చేప మాంసాహారి, దీనికి వేటాడే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇనీషియల్లో ఇది కొద్దిగా జంతు ప్లవకాలను తింటుంది. సో జంతు ప్లవకాలు డెవలప్ అయ్యే విధంగా చేసుకోవాలి, లైమ్ వేసుకోవాలి, తర్వాత మెన్యూరింగ్ చేసుకోవాలి. ఒక వాటర్ అనేది ఒక మినిమం 3.5 నుంచి 4.5 డెప్త్ అడుగులు, 3.5 నుంచి 4.5 అడుగుల వరకు మనం వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఆ తర్వాత చేపలు తీసుకొచ్చి, చేప అనేది ఎప్పుడు 5 నుంచి 6 ఇంచుల చేప, ఇక బరువులు వచ్చేసి నీకు 40 నుంచి 50 గ్రాములు ఉన్న చేప, అలాంటి చేపలను రైతులు ఎన్నిక చేసుకోవాలి. అన్ని సైజులో సమానంగా ఉన్న చేపలను ఎన్నిక చేసుకొని తీసుకొని వచ్చి ఎకరానికి 8 నుంచి 12 వేలు వేసుకోవచ్చు. వీళ్ళు ఎకరానికి నీకు అరెకరం ఉంటే దాంట్లో సగం
1: 8 నుంచి 12 వేలు
0: ఎకరానికి వేసుకోవచ్చు. అట్లా వేసుకోవచ్చు అండి.
1: అన్ని చేపలు వేయాలి,
0: అన్ని చేపలు వీళ్ళు ఆ చెరువులు వదిలేయాలి. అరెకరం అయితే ఇంత, ఎకరం అయితే 8 నుంచి 12 వేలు వేసుకున్న తర్వాత వాటిని మనం ఇప్పుడు వీడు ఫీడ్ కన్వర్సేషన్ కదా, మనం బయటకు కంపెనీ మేతలు దొరుకుతాయి, ఆ కంపెనీ మేతలు తీసుకొచ్చి బాడీ వెయిట్ ని బట్టి మనం మేత వేయాలి. చిన్నప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, చిన్నప్పుడు మనం 5 నుంచి 10% కూడా వచ్చు. ఇచ్చే మేత అనేది ఇది మాంసాహారి కాబట్టి దీనికి 40 నుంచి 50% ప్రోటీన్ పర్సంటేజ్ ఉన్న మేతను మనం
1: అందించాలి
0: ఈ చేపలకి, ఎందుకంటే అవి ప్రోటీన్ కావాలి. వాటికి ప్రోటీన్ ఉంటేనే దాని మాంసం తయారయ్యేది, రైతుకు లాభం వస్తుంది. కాబట్టి అలాంటి ఫీడ్ తీసుకొచ్చి మనం ఆ చేపలకి ఇస్తూ ఉండాలి. సో మనం వేసేటప్పుడు ఫస్ట్ శాంప్లింగ్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 20 చేపలు తీసుకొని వాటి యావరేజ్ వెయిట్ చూసుకొని మనం చెరువులో ఒక 12 వేలు చేపలు వేసాం అనుకోండి, 12 వేలు వేసేటప్పుడు యావరేజ్ గా ఒక 10 చేపల బరువు చూసుకోవాలి. ఒక 50 గ్రాములు 100 గ్రాములు వచ్చింది అనుకోండి. సో అది మనం ఒక డైరీలో మెయింటైన్ చేయాలి. రైతు ఒక డైరీని మెయింటైన్ చేసి డైరీలో రాసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి విసుడువల్ ఉంటుంది, క్యాష్నెట్ వేసి మళ్ళీ ఒకసారి వెయిట్ చూసుకోవాలి. ఒక 10 చేపలు పట్టుకొని స్టార్టింగ్ లో 10 చేపలు ఒక 200 గ్రాములు ఉంటే 15 రోజుల తర్వాత చేప పెరిగిందా లేదా అనేది చూసుకోవాలి. చేపలు మినిమం రోజుకు ఒక 2 నుంచి 3 గ్రాములు, తెల్ల చేపలు అయితే 3-4 గ్రాములు పెరగాలి. సో ఎలాగలే ఈ చేప కూడా 2-3 గ్రాములు పెరగాలి. చేప పెరుగుతుందా లేదా అనేది నువ్వు
1: గమనించుకుంటూ
0: ఉండాలి, కానీ అలాగని వదిలేయకూడదు చేపల్ని. సో గమనించుకుంటూ ఉంటే 15 రోజుల తర్వాత కొంత గ్రోత్ వస్తుంది, మళ్ళీ ఆ గ్రోత్ ప్రకారం మళ్ళీ
1: గ్రోత్ ను బట్టి మనం ఆహారం అనేది
0: అందించాలి. వేసేటప్పుడు కూడా గమనించాలి, మనం ఫీడ్ వేసేటప్పుడు ఏగానే 5 నుంచి 10 నిమిషాల్లో తినేసినాయి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే గానీ దాన్ని కొద్దిగా పెంచేయాలి. అలా కూడా పెంచుకోవచ్చు రైతులు తర్వాత కూడా. సో ఒకవేళ మిగిలిపోతుంది అనుకోండి వేసే మేత, నెక్స్ట్ రోజు కొద్దిగా పావుగా
1: తగ్గించుకోవాలి.
0: మేత మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి రైతులు, లేదా వీళ్ళు మనం పట్టించుకోకుండా అట్నే వదిలేస్తే మేత ఆగమైపోయి కిందికి వెళ్ళిపోద్ది. ఎక్సెస్ మేత వెళ్ళిపోయి మళ్ళీ అది మొత్తం కింద అమ్మోనియా అనే విషవాయువు ఫామ్ అయింది. వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ చేప అయినా, తెల్ల చేపలు అయినా సరే అండి, అదే విధంగా మనకు మంచినీటి చేపలు అయినా సరే వాటర్ లో అమ్మోనియా అనేది ఉంటుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది, పిహెచ్ అనేది ఉంటుంది. ఈ పారామీటర్స్ ని మనం చూసుకోవాలండి. ఈ పారామీటర్స్ ని మనం చూసుకోవడం వలన చేప అనేది
1: ఆరోగ్యంగా
0: పెరిగింది. నీటి యాజమాన్య అనేది చాలా ఇంపార్టెంట్.
1: కొరమీను చేపకి సాధారణంగా వచ్చే వ్యాధులు ఏంటి, అసలు వాటిని ఎలా నివారించుకోవచ్చు?
0: సో మేడం, ఇప్పుడు ఈ చేపలలో మనకు సాధారణంగా వ్యాధులు అనేవి సోకుతా ఉంటాయి. ఈ వ్యాధులు అనేది ఎప్పుడు సోకుతాయి అంటే, ఎప్పుడైతే రైతు నీటి మేనేజ్మెంట్, నీటి యాజమాన్యం చక్కగా నిర్వహించడో, అప్పుడు మేత ఎక్కువైపోవడం గానీ, లేకపోతే లోపల చెరువు కింద బాటం సరిగా లేకపోవడం వల్ల గానీ, లేకపోతే చెత్త చెదారం అనేది పెరిగిపోయి కింద కుల్లిపోవడం వల్ల గానీ, ఏమైతుందంటే కింద అమోనియా ఫామ్ అయింది, బాటం మొత్తం చెడిపోద్ది. బాటం చెడిపోవడం వలన ఈ చేపలకు రోగాలు అనేవి మొదలవుతాయి. సో ఈ కొరమీను చేపల విషయానికి వచ్చేస్తే మేత అనేది మనం మంచిగా చూసుకోవాలి. మేత వేస్టేజ్ అయితే మాత్రం అమోనియా ఫామ్ అయిపోయి మనకు అడుగు భాగం నుంచి పైకి గ్యాస్ ఫామ్ లో పైకి వస్తుంది. అమోనియా గానీ, మీథేన్ గానీ, ఈ వాయువులు, తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ H2S కింద నుంచి పైకి వస్తాయండి. సో ఇది రిలీజ్ అవడం వలన చేపల యొక్క ముప్పలు ఉంటాయి కదండి, ఈ pH రైజ్ అయిపోయినా, అమోనియా పెరిగినా గిల్ని డ్యామేజ్ చేస్తుంది, మొప్పల్ని డ్యామేజ్ చేసేస్తుంది. మొప్పకుళ్ళు తెగులు వస్తాయి, గిల్లరాట్ అంటుంది దాన్ని. ఈ గిల్లరాట్ అనేది వస్తుంటది, అదే విధంగా ఫిన్ రాట్ అనేది వస్తుంది, తోక కొరుకుడు గానీ, మొప్ప కొరుకుడు గానీ, ఈ రకంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది. సో దాన్ని మనం అరికెళ్ళడానికి ఏం చేయాలంటే, మనం జియోలైట్ అనే శానిటైజర్ యూజ్ చేయాలి. జియోలైట్ అయినా వాడవచ్చు, లేకపోతే శానిటైజర్స్ వేరే బ్రోమిన్ గానీ, అయోడిన్ గానీ ఇవి వాడడం చేస్తే ఆటోమేటిక్ కింద బాటం అనేది సాపిక్ అయిపోద్ది. ఆ జియోలైట్ గానీ, శానిటైజర్స్ గానీ యూజ్ చేసడం వలన ఈ ఫిన్ రాట్ వ్యాధి గానీ, గిల్ రాట్ గానీ, ఈ వ్యాధులు అనేవి కంట్రోల్ అవుతాయి. మనం అప్పుడప్పుడు ఈ మేనేజ్మెంట్ చేసేటప్పుడు పిల్ల వదిలిన తర్వాత మధ్య మధ్యలో ప్రోబయోటిక్స్ అనేవి వాడాలండి. ప్రోబయోటిక్స్ అనేవి అంటే మనకు

0: ఉపయోగకరమైన బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తారంటే నీటిలో ఏగానే హానికరమైన బ్యాక్టీరియాతో పోటీ చేసి ఆ బ్యాక్టీరియాని చంపేసి నీళ్లను క్లియర్ గా ఉంచుతుంది,
1: శుద్ధంగా
0: క్లియర్ శుద్ధంగా
1: ఉంచుతుందండి.
0: ఉంచి చేపలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంచుతుంది అనమాట. అలాంటి ప్రోబయోటిక్స్ మనం అప్పుడప్పుడు
1: వాడుతూ
0: నెలకు ఒకసారి
1: ఉండాలి.
0: గానీ 15 రోజులు ఒకసారి ప్రోబయోటిక్స్ వాడడం, శానిటైజర్స్ వాడడం, లైమ్స్ వాడడం అంటే సున్నం. సో అలాంటివి వాడుకుంటూ కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉంటే రైతులకు ఈ డిసీజ్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇందులో వచ్చే కామన్ గా వచ్చే వ్యాధి ఇంకోటి ఏంటంటే మనకు ఈయుఎస్ అంటాం, పుండు వ్యాధి. పుండు వ్యాధి అనేది వస్తుంది, చర్మం మీద ఇలా పుండు పుండుగా తయారైతుంది ఎర్రగా, ఆ పుండు వ్యాధి కూడా వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం సిఫా వాళ్ళు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు ఒరిస్సాలో, ఆ సిఫా వాళ్ళు రిలీజ్ చేసిన సిఫాక్స్ సిఐఎఫ్ఏఎక్స్ సిఫాక్స్ అనే మందును మనం ఎకరానికి 200 ml వాడడం వల్ల ఆ పుండు వ్యాధిని మనం అరికట్టవచ్చు.
1: నివారించవచ్చు.
0: ఎక్కువగా వచ్చే వ్యాధి ఇదే పుండు వ్యాధి, ఈ పుండు వ్యాధిని మనం నివారించవచ్చు దాంట్లో.
1: కొరమీను చేపలు పెంపకం ఇంకా యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కొర్రమైన చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ వ్యవసాయ కళాశాల ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ పాలేరు శాస్త్రవేత్త బి రవీందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి టి అనురాధ, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య.
3: पुतला बोल रहे
4: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
6: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి.
7: నేను ఇక్కడే ఉన్నా.
8: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
7: బుర్రని ఛార్జ్ చేయి.
9: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
7: చూసావా?
8: నాన్న ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
9: ఇప్పుడు ఎలా మరి?
8: ఉందిగా ఫ్రీ వైఫై.
7: బుర్రని వాడు కాస్త.
9: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
8: అంటే మోసాలకి చెప్పే బై బై.
9: ఆర్బీఐ అంటుంది,
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు వరంగల్ ఎన్ఐటీలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లెందుల రవికుమార్.
10: వరంగల్ విద్యాకుసుమాల కాంతిరేఖ ఎన్ఐటీ వరంగల్ తన 68వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎన్ఐటీ వరంగల్ ప్రాంగణంలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఎంఎస్ఎస్ డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు విచ్చేశారు. జాతీయ గేయంతో మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలగా మొదలై జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా ఎదిగిన ఎన్ఐటి వరంగల్ ప్రస్థానాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు. అనంతరం ఘన చరిత్ర కలిగిన జాతీయ స్థాయి సంస్థ ఎన్ఐటి వరంగల్ యొక్క సంస్థాన గీతాన్ని ఆలపించారు.

0: సంస్థాన గీతం జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర సుబుద్ది గారు, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి రతీష్ కుమార్ గారు, డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ ప్రొఫెసర్ టి కిషోర్ కుమార్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు వేదికను అలంకరించారు. ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర సుబుద్ది గారు స్వాగత ప్రసంగం చేశారు.
1: Our objective is very, very clear. Education at NIT Warangal must remain rigorous, relevant and future ready. Now let's deep dive into our research, innovation and impact. Research remains one of the defining strength of NIT Warangal. During the current academic year, the institute has 162 sanctioned extramural projects with a total sanction value of approximately 54 crore. Supported by agencies such as ANRF, DRDO, ISRO, MAITI and DST. But our ambition is no longer only to produce research output. We want to move from research to innovation, innovation to technology, technology to entrepreneurship, and entrepreneurship to societal impact. The institute has achieved 100 granted patents. These achievements demonstrate that our research is increasingly aligned with national priorities and societal needs. Strengthening our institution remains our core goal. An institution does not grow through infrastructure alone. It grows through the people. Over the last 3 years, 4 faculty recruitment drives have brought nearly 120 external faculty members to the institute, while nearly 200 serving faculty members have been elevated to higher academic positions. Our present faculty strength is around 390, and preparedness has begun for the next recruitment drive. We are also working towards sanction of an additional 186 faculty positions. We are strengthening our academic ecosystem through professors of practice and adjunct professors, bringing valuable professional and industry experience into our classrooms and laboratories. Our officers and staff are equally important to the functioning of this institution. Nearly 80 new staff members have joined during the last 3 years. The success of NIT Warangal is a collective achievement. In terms of campus, we want to build one for the future.
0: అనంతరం ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యాధర్ సుబుద్ది గారి చేతుల మీదుగా జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థులకు రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించి ఘనంగా సత్కారం చేశారు.
2: It's matter of a great pride to announce this Research Excellence Award. Before that, I just want to give the brief. We received 24 applications and that has been shortlisted through this 2 different high level committees, and the Young Researcher and Senior Researcher Awards in both Engineering Science as well as in the Science and Humanities, there were 2 categories. This year, after evaluating all these 24 applicants, shortlisted 7, and later we reached to the recognizing 2 outstanding researchers. In the Young Researcher category, the award goes to Professor G. Venkatesh from Mechanical Engineering, Associate Professor. So next, in the Senior Research category, the award goes to Professor V.P. Chandramohan, Professor of Mechanical Engineering.
0: ఆ తర్వాత ఇంజనీరింగ్ మరియు సైన్స్ రంగాల్లో విశిష్ట పరిశోధనలు చేసి అత్యుత్తమ సేవలతో శాస్త్రీయ పురోగతికి సహకరించిన ఎన్ఐటి పూర్వ విద్యార్థులకు డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ అవార్డులను అందజేశారు.
3: అవర్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ 50,000 ప్లస్ అలుమిని అండ్ 30 నిట్వా చాప్టర్స్ కంటిన్యూస్ టు కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ది ఇన్స్టిట్యూట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది అవార్డీస్ అండ్ సిన్సియర్లీ థ్యాంక్ our alumni for their continued support in strengthening our alma mater. Thank you and congratulations to all the awardees. It's my privilege to read the citations of the different distinguished alumni awardees. Number one is Sri Professor Arvind Sisla sir, because of other assignment he

0: could not join. Afterwards he will take. Next one is Sri GVS Bhaskar. Sri GVS Bhaskar, BTech in Mechanical Engineering, 1982, is a distinguished defense aerospace leader. Next one is Sri Sasikumar KK. Sri Sasikumar KK, Mechanical Engineering, 1970. So next one is Sri Srinivas R. Madala. Sri Srinivas R. Madala, BTech in Mechanical Engineering, 1983. He is a distinguished Silicon Valley entrepreneur, technology leader and philanthropist.
1: ఆ తర్వాత కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారి చేతుల మీదుగా పద్మశ్రీ డాక్టర్ జి చంద్రమౌళి గారికి అత్యుత్తమ స్థాయి పరిశోధనలకు గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. వీరిని డిప్యూటీ డైరెక్టర్ నిట్ వరంగల్ ప్రొఫెసర్ పి రితీష్ కుమార్ గారు ఆహుతులకు పరిచయం చేశారు.
2: ఎన్ఐటి వరంగల్ ఇస్ ప్రౌడ్ టు హానర్ డాక్టర్ చంద్రమౌళి గడ్డమనుగు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ క్లాస్ ఆఫ్ 1981. A former outstanding scientist and project director of Project Akash, DRDL and DRDO, an alumnus of NIT Warangal with postgraduate degrees from IIT Madras and IIT Kharagpur, Dr. Chandramouli spent over 3 decades in national service. He led the development and induction of Akash, which is India's first indigenous supersonic surface-to-air missile system, strengthening the country's defense self-reliance. His contributions has been recognized with several honors, including the prestigious Padma Shri Award. In recognition of a life devoted to scientific excellence, innovation and national service, NIT Warangal confers upon him the Lifetime Achievement Award 2026.
1: అవార్డులను ప్రదానం చేసిన అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ గారు షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ఎండి ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ ద రోల్ ఆఫ్ అకాడెమియా అన్న అంశంపై వ్యవస్థాపక దినోత్సవ ప్రసంగం చేశారు.
3: వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద అకాడెమిక్ ఇన్స్టిట్యూట్ అండ్ అప్ టు 50 crores వి గివ్ ఎ సింగిల్ ప్రాజెక్ట్ త్రూ ద అకాడెమిక్ ఇన్స్టిట్యూట్ దట్ టైప్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫ్రమ్ ద అకాడెమిక్ ఇన్స్టిట్యూట్ టు ద డిఆర్డిఓ. So if we look at the futuristic innovation, I'll just spend another 10 to 15 minutes saying that these are the system we have already developed. But that is not going to be sufficient because the future war is going to be a different war. And I just put near about 11 topics, advanced topics, starting from the AI to quantum computing, and to the material science and components, and similarly also additive manufacturing and swarm drone. So all the topics are becoming the main topic of our research. And if we look the present futuristic and innovative weapon system, it is not going to be the soldier is going to carry the go to the field. It is now the electronic soldier, that is our robotics, and all these things are going to be changing. So you will find that this is going to be dominate. I think people have already started this type of work. So this is one, robotics and the electronic soldier is going to be one part. Second one is going to be the hypersonic missiles. The presently whatever missile systems being developed, that is being 2 to 3 Mach, but you require a hypersonic more than 5 Mach.
1: అనంతరం జ్యూరీ ఎంపిక చేసిన యంగ్ ఆలుమ్నస్ అచీవర్స్ 2026 అభ్యర్థులకు అవార్డులను ప్రదానం చేశారు.
4: ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు రీడ్ ద సైటేషన్ ఆఫ్ 2 యంగ్ ఆలుమ్నస్ అచీవర్ అవార్డ్స్. ద ఫస్ట్ వన్, శ్రీ కొత్తమాసు భాస్కర్ విజయ్ రామ్ కుమార్, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 2012 బ్యాచ్, ఎన్ఐటి వరంగల్. ఈజ్ ఎ చీఫ్ మేనేజర్ ఎట్ గ్రిడ్ ఇండియా. ద సెకండ్ అవార్డ్ ఈజ్ మిస్ శ్వేత మహాదేవప్ప. షీ విల్ బి రిసీవింగ్ ద అవార్డ్ ఇన్ అబ్సెన్షియా. మిస్ శ్వేత మహాదేవప్ప ఎర్నడ్ హెర్ ఎంటెక్ ఇన్ మెటీరియల్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ ఇన్ 2016.
1: ఆ తర్వాత ఉత్తమ ప్రతిభ కనబరిచి జ్యూరీ ఎంపిక చేసిన అభ్యర్థి

0: విద్యార్థులకు పిఆర్ మోహన్ అవార్డులను డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితీష్ కుమార్ గారు అందజేశారు.
1: హౌబీజమ్ కెనడీ సింగ్ ఎంటెక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, మిస్ సిద్ధి బర్పూటి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్, మిస్టర్ ప్రియాంశు కుమార్ సింగ్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.
0: అనంతరం పూర్వ విద్యార్థుల గురించి, వారి సేవలు, అవార్డులు, పురోగతి గురించి తెలియజేసే ఆలుమ్నై న్యూస్ లెటర్ ను ఆవిష్కరించారు. అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా మరియు వెల్ఫేర్ బెనవలెంట్ కమిటీ డబ్ల్యూబీసీ కలిసి వారు అందిస్తున్న గొప్ప సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. 2014 సంవత్సరంలో ప్రారంభించబడ్డ ఈ కమిటీ కష్టాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాన సేవా కార్యక్రమాలైన అత్యవసరమైన వైద్య సహాయం, విద్యా సహాయం, ఇతర సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఈ వీడియో కొనసాగింది. ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ కుటుంబం తమ పూర్వ విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమ మరియు బాధ్యత మనిషికి కష్టకాలంలో తోడుగా నిలిచే గొప్ప మానవత్వాన్ని ప్రతిబింబించింది.
2: The Welfare and Benevolent Committee was founded in 2014 by Mr. Rajaram Swami and Mr. Sanjay Janbade.
3: Through alumni who firmly believed that it was family's responsibility did not end at their graduation itself.
4: Our vision was simple. No alumnus and no alumnus family should ever face a crisis alone. Not if we could help it.
5: Since 2020, WBC has disbursed over 1.65 crore rupees to the alumni families who are in crisis, to the bereaved students who need financial support for paying their fees.
6: Emergency relief. Students fee aid, medical intervention networks, verified, transparent and structured. The WBC has become the quiet backbone of NITW family's care for its own.
0: అనంతరం నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నిట్వా అధ్యక్షులు శ్రీ జి అశోక్ దయాల్ గారు మాట్లాడుతూ, తాము చదువుకుని పట్టభద్రులైన ఈ సంస్థ యొక్క సుస్థిర అభివృద్ధికి పాటుపడాలని సదుద్దేశంతో నిట్వా వారు 17 సీటర్ల ఈవీ వాహనాన్ని నిట్ వరంగల్ కు సమకూర్చారు. సుస్థిర పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యానికై దీన్ని వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.
7: We have been slightly late in doing it, but the intention is always there to give back to the college. So be assured that our heart is in the right place for our alma mater. We might be slow, we might take the time, our process might be not the perfect, but we will reach there, sir. So please be assured. If I can just speak something about what else NITWA we have done for our alma mater. Then the EV, everybody has seen. And for EV, sir, I would like to congratulate the EV team led by Mr. Murli, our dynamic general secretary of NITWA. So EV was one of the projects which happened so that we can give it on today.
8: May I now request the esteemed delegation to kindly come outside ALC for the ceremonial launch of the 17-seater electric bus vehicle.
0: చివరిగా అసోసియేట్ డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అలుమ్నై అఫైర్స్ నిట్ వరంగల్ పి శ్రీహరిరావు గారి వందన సమర్పణతో ఎన్ఐటి వరంగల్ 68వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక ముగిసింది.
9: మీరింతవరకు ఈరోజు వరంగల్ ఎన్ఐటిలో జరిగిన 68వ ఆవిర్భావ దినోత్సవంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఇల్లందుల రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు దాటింది. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం సచివాలయం నుంచి శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. రాష్ట్రంలో వచ్చే నెల 19న ఇందిరమ్మ బీమా పథకం పునః ప్రారంభమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ యువ వికాస పథకం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని తెలిపారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6+2 వరుసలుగా విస్తరించే పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 12,73 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు ఇప్పటికే అనుమతి లభించిందని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఉత్తర భాగంలో సుమారు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం రావాల్సి ఉందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా బోగస్ ఓట్లను తొలగించడాన్ని వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ భరించలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలని అన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గిరిజన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు గిరిజన సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు కోరారు. ఆ మేరకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతిపత్రం అందజేశారు. రాష్ట వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రేపు శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరంభమవుతాయి. దసరా సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఇప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ ట్రిబ్యూట్ యాక్టర్ నానా పాటేకర్ బై మిసెస్ రాజేశ్వరి కళ్యాణం.
1: అన్నా ఇన్ పరిందా, ప్రతాప్ ఇన్ క్రాంతివీర్, జోసెఫ్ ఇన్ ఖామోషి, ఉదయ్ శెట్టి ఇన్ వెల్కమ్ అండ్ అప్పా బెల్వాల్కర్ ఇన్ నట్ సామ్రాట్. థింక్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఫర్ మూమెంట్. ఎ టెరిఫైయింగ్ గ్యాంగ్స్టర్, అండ్ యాంగ్రీ వాయిస్ అగేన్స్ట్ ఇన్జస్టిస్, అ ఫాదర్ హూ కెనాట్ హియర్ ఓ స్పీక్, ఎ గ్యాంగ్స్టర్ స్ట్రగ్లింగ్ టు కీప్ హిస్ టెంపర్ అండర్ కంట్రోల్, అండ్ అన్ ఏజింగ్ యాక్టర్ ట్రయింగ్ టు హోల్డ్ ఆన్ టు హిస్ డిగ్నిటీ, ఆల్ ప్లేడ్ బై నానా పాటేకర్. యూ మైట్ హ్యావ్ ఫియర్డ్ హిమ్ ఇన్ వన్ ఫిల్మ్, లావ్డ్ ఎట్ హిమ్ ఇన్ అనదర్, అండ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ హోల్డింగ్ బ్యాక్ టియర్స్ ఇన్ ద థర్డ్. దాట్ వాజ్ హిస్ రేంజ్. ఎట్ సమ్హౌ వీ కెప్ కమింగ్ బ్యాక్ టు వన్ వర్డ్ టు డిస్క్రైబ్ హిమ్, ఇంటెన్స్. ఇట్ ఫిట్స్ హిస్ ఇంటెన్స్ వాయిస్, హిస్ పర్ఫార్మెన్స్, హిస్ యూనిక్ డైలాగ్ డెలివరీ, హిస్ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్, ది ఆల్ ఫిట్ ద స్టోరీ. But there's so much more. Nana Patekar unfortunately died in Goa on October 8, 2026. He was aged 75. And as we remember him fondly, it is worth returning to those characters and to the theatre, preparation and life experiences that shaped them. Let's begin with Anna. In Parinda, you never quite knew what Nana's character would do next. Even when he appeared calm, there was something unsettling about him. That unpredictability made him frightening. He could change the atmosphere of a scene with a look or a sudden shift in his voice. The performance won him the National Award for the Best Supporting Actor. More than that, it made him impossible to overlook. There was a danger he would be stereotyped. But Nana Patekar chose his roles very carefully. With Krantivir, that force that he showed in Parinda became the film's driving energy. His Pratap begins as a bitter, disillusioned man, and as the story unfolds, his anger turns towards corruption and communal hatred. For audiences, that speeches became unforgettable. You could hear the frustration in them, the impatience of someone who had had enough. The role earned him again a National Award for the Best Actor. Agni Sakshi later brought a third National Award for his portrayal of an abusive, possessive husband. But these were the only performances you knew. Khamoshi surprises you. Here was a famous actor known and famous for his dialogue delivery. And for Khamoshi, he played Joseph Braganza, a father who could neither hear or speak. How do you show a father's love, his fear of losing his daughter, and his difficulty understanding the life she wants? Nana found the answers in his face, his hands, and the way he responded to the people around him.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా అలవైకుంఠపురంలో ఈ సినిమా కోసం అనురాగ్ కుల్కర్ణి మంగ్లీ గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: the attempt of those who want to spread anarchy in the country. Addressing a press conference in New Delhi today, BJP MP Ravi Shankar Prasad said that BJP is not against peaceful protests, but the opposition parties are resorting to street protests to compensate for their electoral losses. He also accused the opposition parties of creating hardships to the people of Delhi for the past 3 to 4 days through their protests. Delhi Metro Rail Corporation has informed entry and exit gates of all 45 metro stations which were closed due to security reasons are now open. It added that interchange facilities at all the concerned metro stations are now available. Earlier today, the Delhi Metro had announced that 45 metro stations will remain closed until 10 p.m. These stations have been closed since yesterday due to security reasons. And that is the end of this news bulletin.
1: अब सुनिए आज शाम 6:30
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబిల్ సూక్తులు, దేవుని సన్నిధి సందేశం గురించి వివరాలు వినిపిస్తారు పాస్టర్ ఆనందపాల్. భక్తి రంజని కార్యక్రమం 6:15 దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారం కానున్న ప్రత్యేక భక్తి రంజని దేవీం శరణం గచ్చామి కార్యక్రమంలో బాలా త్రిపుర సుందరి మొదటి రోజు. 6:35 పొలం పనులలో యాసంగితో ఆవాల పంటల్లో వ్యవసాయ పనులు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. హన్మకొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ డి వీణావాణి. 7:15 ఈ మాసపు పాట రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూర్యబాబు. 7:20 బతుకమ్మ ప్రత్యేక పాట స్తుతిమాల కార్యక్రమం 7:35 శాస్త్రీయ సంగీత కచేరీ, ఇందులో వీణ శ్రీమతి వి ఉదయలక్ష్మి, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్. 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం మొదటి భాగం. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకం మహిళలు సమాన గౌరవంలో మీడియా పాత్ర చర్చా కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్నవారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఓటార్కర్. ఇక 2:30 బాల వినోదంలో పొన్నల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటకం కార్యక్రమం వామనుడు నాటకం రచన శ్రీ పురాణ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏనుగుల శంకరమ్మ బృందం బతుకమ్మ పాటలు. ఇక 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు కార్యక్రమం 6:50 అక్వాఫోనిక్స్ విధానంలో చేపల పెంపకం గురించి పెచ్చేరు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు అందించే వివరాలు ఉంటాయి. వరిని ఆశించే పురుగులు సమగ్ర యాజమాన్యం గురించి నల్గొండ జిల్లా కంపాసాగర్ ప్రాంతీయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారితో పరిచయం 7:15 8:03 కరెంట్ అఫైర్స్ సమాచార సంధ్య 8:45 న్యూస్ అట్ 9 9:30 జాతీయ కార్యక్రమం, రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపు మేము ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:13:40. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.